ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 14వ రోజు

ఆకాశవాణి నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శినిలో కడప జిల్లా అనిమిలలోని సంగమేశ్వర ఆలయ విశేషాలు మనం తెలుసుకుందాం. రెండు నదుల సంగమ స్థానంలో నిర్మించిన ఆలయం. స్వామి పైన సూర్యోదయం నుంచి అస్తమయం వరకు పడే సూర్యకిరణాలు, శివలింగం పైన కనిపించే గోవు కాలి గిట్టల గుర్తులు, ఈ ప్రత్యేకతలన్నీ కడప జిల్లాలోని సంగమేశ్వర ఆలయంలో కనిపిస్తాయి. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని చోళులు విజయనగర రాజుల నుంచి వీర బ్రహ్మేంద్ర స్వామి అన్న

రామాచార్యుల వారి వరకు ఎందరూ దర్శించుకోవడం విశేషం. ఈ ఆలయ విశేషాలు మనం ఈనాటి క్షేత్ర దర్శనిలో తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్ర దర్శనిలో కడప జిల్లాలోని అనిమేలలోని సంగమేశ్వర ఆలయ విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. చుట్టూ పచ్చని పంట పొలాలు, ఎత్తైన కొండలు, రెండు నదుల సంగమం దగ్గర నిరంతరం శివనామస్మరణతో కనిపిస్తుంది ఆ ప్రాంతం అంతా. ఈ సంగమేశ్వర ఆలయం కూడా చక్కటి ప్రకృతి అందాల ఒడిలో ఉంటుంది. భాస్కర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయం కడప జిల్లా వీరపునాయుడిపల్లె మండలంలోని అనిమిలలో ఉంటుంది. పావని పాపఘ్ని నదుల సంగమ స్థానంలో ఆలయాన్ని నిర్మించడం వల్ల ఈ స్వామికి సంగమేశ్వరుడు అనే పేరొచ్చింది. సప్తఋషులు స్థాపించిన ఈ విగ్రహాన్ని ఎందరో రాజులు దర్శించుకొని ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా ఇక్కడున్న శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి. సాధారణంగా ఇతర శివాలయాల్లో శివలింగం పైన ఎలాంటి గుర్తులు కనిపించవు కదూ, కానీ ఇక్కడ స్వామి పైన ఆవు కాలి గిట్టల గుర్తులతో పాటు శిఖ కూడా ఉంటుంది. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నన్ని నా పక్షనే పరిగణిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపోతే బలిమితో ఈ కైలాసాన్ని తకలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శినిలో కడప జిల్లా అనిమిలలోని సంగమేశ్వర ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం. పూర్వం అనిమిల దగ్గరలో ఉన్న శిఖరం పైన సప్త ఋషులు నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఆ తర్వాత గ్రామానికి తూర్పు వైపున పావని పాపగ్ని నదులు కలిసే చోట శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసుకునేవారట. కాలక్రమంలో ఆ శివలింగం భూమిలోకి పూడుకుపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. కొన్నాళ్లకు శివలింగం పూడుకుపోయిన ప్రాంతానికి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పశువులు మేతకొచ్చేవి. వాటిలో ఒక ఆవు మందతో పాటు మేతమేసి సాయంకాలం ఇంటికి వెళ్లే సమయంలో అక్కడున్న ఓ పుట్ట దగ్గర నిలబడి పాలు జార విడిచి ఉట్టి పొదుగుతో ఇంటికి వెళ్ళేదిట. కొన్నాళ్లకు ఆవు యజమాని సందేహించి గమనించి ఆవు పుట్టలోకి పాలు వదలటాన్ని చూసి కోపంతో గొడ్డలిని విసిరేశాట. ఆ గొడ్డలి పుట్టలో ఉన్న శివలింగం పైన పడటంతో ఆ అలికిడికి బెదిరిన ఆవు కాలు గిట్టెలతో శివలింగాన్ని తొక్కుతుంది. అతను మళ్ళీ ఆవును కొట్టబోతే ఓ మహర్షి వచ్చి అడ్డుకొని పుట్టలో ఉన్న శివలింగాన్ని చూపించటంతో యజమాని భయపడతాడు.

నీకు పరిహారంగా శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పి ఆ మహర్షి వెళ్ళిపోతాడు. అలా ఆవు యజమాని పుట్టను త్రవించి శివలింగాన్ని పానవట్టంతో సహా పైకి తీసి ప్రతిష్ఠించాడని కథనం. దీనికి నిదర్శనంగా శివలింగం పైన గొడ్డలి దెబ్బ, ఆవు కాలి గిట్టెల గుర్తులతో పాటు శిఖ కూడా ఉంటుంది అంటారు. ఈ ఆలయాన్ని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారితో పాటు అన్నమాచార్యుల వారు పలుమార్లు దర్శించుకున్నారని, స్వామికి పూజలు కూడా చేసినట్టుగా అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. వింటూ ఉండండి, ఇది క్షేత్రదర్శిని, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: నా మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వందనం. ఈనాటి వందనంలో క్షేత్రదర్శినిలో కడప జిల్లా అనిమేలలోని సంగమేశ్వర ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం మనం. ఈ ఆలయాన్ని విజయనగర రాజులు వారి వాస్తు పద్ధతిలో కట్టించారట. ఉత్తర భాగంలో పాపగ్ని, దక్షిణ భాగంలో పావని నదులు ఉంటే పడమరం వైపు లోయ, ఉత్తరం వైపు అందమైన కొండల అందాల మధ్య ఈ ఆలయం కనిపిస్తుంది. ఆలయానికి నాలుగు దిక్కుల్లో మహాద్వారాలు శోభాయమానంగా స్వాగతిస్తాయి మనల్ని. ఈ ఆలయంలో త్రిమూర్తులతో పాటు దుర్గా, వినాయక, కుమారస్వాముల విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు స్వామిపైన సూర్యకిరణాలు పడటాన్ని భక్తులు చూడొచ్చు. వీటన్నిటితోనే ఈ ఆలయానికి భాస్కర క్షేత్రం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడి శివలింగానికి రోజువారీ అభిషేకాలు చేయడంతో పాటు కార్తీక మాసంలో మహాశివరాత్రి సమయంలో విశేషమైన పూజలు కూడా ఉంటాయి. వాటిని చూడడానికి రెండు కళ్ళు చాలవు. వింటూ ఉండండి, ఇది వందనం ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై.

7:08:15 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ హెల్దీ మార్నింగ్స్లో ఉన్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. హ్యాపీ హ్యాపీ సండే అండి అందరికీ కూడా. చాలా చాలా అంటే చాలా కష్టపడ్డారు వీక్ అంతా, అండ్ ఎండలు తగ్గాయి, అలాగే చక్కగా వరుణుడు మనల్ని పలకరిస్తున్నాడు. హ్యాపీ హ్యాపీగా ఉంటుంది రైట్. సో స్టే హ్యాపీ ఆల్వేస్. నిజంగా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి నిరంతర వ్యాయామం చాలా ముఖ్యం అండి. ఇది మన హార్ట్ హెల్త్ ఏదైతే ఉందో గుండె ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉంచుతుంది అన్నమాట నిజంగా. అలాగే బరువుని అదుపులో ఉంచుతుంది, ఒత్తిడిని తగ్గించి రోజంతా చురుగ్గా ఉండేలాగా చేస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అయితే ఈ రెగ్యులర్ వామప్ లేదా వ్యాయామం శరీరంలోని అదనపు క్యాలరీస్ ఏవైతే ఉంటాయో ఈ క్యాలరీస్ అన్నింటినీ కూడా ఖర్చు చేసేసి ఒబెసిటీ అలాగే బరువు ఇదంతా కూడా అదుపులో ఉంచుతుంది అన్నమాట. ఒకవేళ రోజు గనక వ్యాయామం చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే ఇది గమనించవచ్చు. లైక్ శరీరంలో ఎండోర్ఫిన్స్ అనే ఒక సంతోషకరమైన హార్మోన్స్ ఎప్పుడు విడుదలవుతూ ఉంటాయి. మనకి వి ఫీల్ దట్ యునో ఏదో సాధించామన్న, ఆ రోజు ఏదో సాధించామన్న సంతోషం మనకు కలుగుతుంది అన్నమాట. అది ఏం చేస్తుందంటే ఒత్తిడి ఆందోళనని తగ్గించి, చాలామంది ఇలా సరిగ్గా నిద్రపట్టట్లేదు, ఏంటోలా పడుకున్నాను, ఏంటో ఏమంటారు డిస్టర్బింగ్గా ఉందంతా కూడా అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి నిద్రలే మీ ప్రాబ్లమ్ని ఇదిగో ఈ వ్యాయామం దూరం చేసేస్తుంది స్లోగా. అయితే శరీరంలో ఇమ్యూనిటీని పెంచి అండ్ యూనో ఈ డయాబెటీస్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా మనల్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుతుంది వ్యాయామం. అందుకని కొంచెం సేపైనా సరే రోజు పొద్దున్నే వ్యాయామం చేసే ప్రయత్నం చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. ఏమంటారు వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది హెల్దీ మార్నింగ్స్ అండ్ 7:29:50. నిజంగా ఒకసారి ఆలోచిస్తే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం ఒక అద్భుతమైన మార్గం అండి. ఇది మన మెదడుని ప్రశాంతపరుస్తుంది, అలాగే ఆందోళనని తగ్గిస్తుంది, ఏకాగ్రత కూడా పెంచుతుంది అన్నమాట. ఇందులో మనం ఏం చేయాలంటే ఇంట్లో నిశ్శబ్దంగా గాలి బాగా ఆడే ప్రదేశాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకే సమయంలో ఒకే చోట కూర్చోవడం మనం అలవాటు చేసుకోవాలి ముందు. అది ముఖ్యం, చాలా ముఖ్యం. రోజు ఒక ప్లేస్లో కూర్చోవడం వల్ల మనకి అంత ఎఫెక్ట్ ఉండదు. నేలపై పద్మాసనంలో లేదా అర్ధ పద్మాసనంలో కూర్చొని లేదా కుర్చీపై కూర్చొని నిటారుగా ఉండి కళ్ళు మూసుకోండి. ఆలోచనలన్నీ పక్కన పెట్టేద్దాం. లోతైన శ్వాస తీసుకుందాం. గాలి ఎలా మనం లోపలికి పీల్చుకుంటున్నామో, అలాగే ఎలా మనం బయటికి వదులుతున్నామో బాగా డీప్గా గమనిద్దాం. ప్రతి విషయాన్ని వర్తమానంలో మనం ఆలోచించడం అలవాటు చేసుకుందాం. కనీసం రోజు 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు ఈ పద్ధతి కనుక మనం పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది అంటున్నారు. ఈ బిజీ స్కెడ్యూల్లో ఎవరికి కుదురుతుందిలే, అంత టైం ఎవరికిందిలే అని చెప్పి మనం అనుకుంటాం, కానీ కాదు. ఎలాగైనా సరే మనం చేయాలి. నిజంగా మనం మంచి ఆరోగ్యాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా దీన్ని మనం చేయాల్సిందే అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఏమంటారు వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

7:42:15 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. హెల్దీ మార్నింగ్స్లో మనం ఉన్నాం. నిజంగా వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముఖ్య

జాగ్రత్తల విషయాల గురించి గుర్తు చేసుకుంటే ఒకసారి మనం ఎప్పుడు కాచి చల్లార్చిన నీటిని తాగుతూ ఉండటం, అలాగే స్ట్రీట్ ఫుడ్స్ని అలాగే కట్ చేసిన ఫ్రూట్స్ అవన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు, వాటికి దూరంగా ఉండమని చెప్తున్నారు. వేడివేడిగా మన ఇంట్లో మనం వండుకున్న ఆహారాన్ని మాత్రమే మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే పరిసరాల్లో నీళ్లు జామ్ అవ్వకుండా, నిల్వ ఉండకుండా మనం చూసుకోవాలి. అలాగే బయట నుంచి రాగానే చేతులు కాళ్ళు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం, అలాగే తడి బట్టలు తడి బూట్లు వేసుకోవడం వల్ల వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నివారించుకోవాలన్నమాట. అంటే లైక్ వస్తాయి రాకుండా చూసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు లైక్ తులసి అల్లం కలిపిన వేడి నీళ్లు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఈ తరుణంలో సీజనల్ దీనేమంటారు వ్యాధులు అంటారు కదా, కొంచెం అలర్ట్గా ఉండాలని దీనేమంటారు చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఈ కాలంలో ఎక్కువగా అటాక్ అయ్యే వ్యాధులు ఏంటి, అసలు వాటి బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు మనం తీసుకోవాలి, అలాగే ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటనేది మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
2: FM Rainbow 101.9.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది హెల్దీ మార్నింగ్స్ అండ్ నేను మీ ఆర్జే సంతోష్. 7:56 అలా టైం వెళ్ళిపోతుంది, మన కోసం ఆగదు, మనం టైం వెనకాల పరిగెత్తాల్సిందే. అయితే వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది హెల్త్ ఎక్స్పర్ట్స్ ప్రకారంగా వాళ్ళ మాటలు ఏంటంటే, మసాలా ఛాయ్, వేడివేడి పకోడీలు, మొక్కజొన్న పొత్తులు, వీటన్నిటితో పాటు వర్షాకాలం ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదండో. అయితే ఆ ఆనందంతో పాటు అనేక వ్యాధుల్ని మోసుకొస్తుంది కాలం. వర్షంలో ఎంజాయ్ చేయడం, నచ్చిన ఆహారాన్ని ఇష్టం వచ్చినట్లు తినేసేయడం వల్ల

ఆ క్షణం వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత మాత్రం అనారోగ్యాల్ని ఎదుర్కోక తప్పదు మనం. అందుకే వర్షాకాలంలో ఎక్కువగా అటాక్ అయ్యే ఈ అనారోగ్యాల పట్ల కాస్త మనం జాగ్రత్తగా ఉంటే ఎంతో మేలు. అయితే ఎముకల దృఢత్వానికి విటమిన్ డి చాలా అవసరం. మరి ఈ విటమిన్ పొందాలంటే సూర్యరశ్మి తప్పనిసరి. అయితే ఈ కాలంలో ఆకాశం మబ్బులు పట్టడం వల్ల ఎండ వచ్చే రోజుల్ని వేళ్ల మీద మనం లెక్క పెట్టచ్చు. ఏమంటారు, ఈ క్రమంలో డాక్టర్ సలహా మేరకి సప్లిమెంట్స్ మనం తీసుకోవడంతో పాటు ఈ విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు ఏవైతే ఉంటాయో, ఆ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని సక్రమంగా తీసుకుంటే దట్ వుడ్ బి బెటర్. ఏమంటారు, వింటూ ఉండండి. 7:58 రెయిన్బో స్టూడియో క్లాక్లో మరికాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆ తర్వాత బోల్డ్ అన్ని సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం నేను క్యూ చేసి ఉంచాను, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఇవి 1 ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాజస్థాన్లో 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు ఇది దోహదం చేస్తాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా 20 ఏళ్ల క్రితం తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విజయానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలను ఈరోజు ఆత్మీయంగా కలుసుకున్నారు. జిల్లా నాయకులు అంచులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. పాత మిత్రులతో కలిసి ఆనాటి ఎన్నికల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి సింగరేణి కార్మికులు ధరించే దుస్తుల్లో హాజరైన కేంద్ర మంత్రి కార్మికుల యూనిఫామ్ ధరించడం తనకు ఎంతగో గర్వంగా ఉందన్నారు. వివిధ కీలక రంగాల్లో సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలంగాణ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల జిల్లా స్థాయి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని, విత్తనాలు, ఎరువుల లభ్యత తెలుసుకోవాలని, పంటల మార్పిడిని ప్రోత్సహించాలని ఆదేశించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఇవాళ నుంచి 14వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారికంగా పర్యటిస్తారు. ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమవుతారు. నగర్, కర్నూలు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా ఈ ఉదయం ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వైబ్రెంట్ హైదరాబాద్. అండ్ నేను మీ ఆర్జే సంతోష్. 8:35 రెయిన్బో షెడ్యూల్ క్లాక్లో. అయితే పిల్లలు లేదా యంగ్స్టర్స్, చిన్నపిల్లలు లేదా యంగ్స్టర్స్ చదువుకునేటప్పుడు కంగారు లేకుండా చదువుకోవడానికి కొన్ని సులువైన పద్ధతులు ఉన్నాయన్నమాట. ఫస్ట్, అన్నిటికంటే ముందు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం, పెద్ద శబ్దంతో చదవడం, అంటే కొంచెం మరీ గట్టిగా అరుపులు కాకుండా చిన్నగా, మనం తెలుగు పద్యాలు అవన్నీ శతకాలు అవన్నీ చదువుకుంటాం చూడు, అలా అనమాట. చదివిన విషయాల్ని సొంత మాటల్లో రాయడం, అలాగే చదివేటప్పుడు ఫోకస్గా ఉండడం ద్వారా ఏకాగ్రతని పెంచుకోవచ్చు. అలాగే చదువుకోవడానికి ముందు ప్రశాంతమైన గదిని మనం ఏర్పాటు చేసుకోవాలి, గదిని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల కంగారు తగ్గడమే కాక ఏకాగ్రత పెరుగుతుంది. గుసగుసల్లా కాకుండా కాస్త పెద్దగా చదవడం వల్ల దృష్టి మరలకుండా ఉంటుంది. చదివిన మాటలు తిరిగి చెవులకు చేరి మెదడులో బాగా ముద్రపడతాయి. అవి పెద్ద పెద్ద పాఠాలని లేదా పారాగ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకేసారి చదవకుండా చిన్న భాగాలుగా విభజించుకొని చదువుకోవాలి. చదివిన తర్వాత ఆ విషయాన్ని 2 లేదా 3 సార్లు రాయడం వల్ల ఆ విషయాలు బాగా గుర్తుంటాయి మనకి. అలాగే చదివేటప్పుడు ముఖ్యమైన పదాలని అండర్లైన్ చేసుకోవడం వల్ల పరీక్షల సమయంలో రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మనం చేసాం కదా, మనం చేసాం కానీ వీళ్ళకి చెప్పామా పిల్లలకి? అదే సంగతి. అంచేత ఇవన్నీ మనం రైట్ వేలో పాటిస్తే కనుక డెఫినెట్గా మంచి మార్క్స్ వస్తాయి. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైన
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856.
2: వెన్నెలవే దాటి వస్తావా
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెచ్

0: ಮನೋಜನರಂಜನೆ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

8:30 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.95 మీరు వింటున్నది వైబ్రెంట్ హైదరాబాద్. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా ఏదైనా పనిలో నిరంతరాయంగా కన్సిస్టెంట్గా రాణించడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి పక్కా ప్రణాళిక అలాగే క్రమశిక్షణ చాలా ముఖ్యమండి. పెద్ద పనులని చిన్న చిన్న విభాగాలుగా, అంటే కొన్ని పార్ట్స్ లాగా మనం చేసేసుకొని ప్రతిరోజు కొంత సమయం కేటాయించడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల పని మీద భారం తగ్గి క్రమం తప్పకుండా చేయగలుగుతాం. రోజులో ఏ సమయంలో మనం ఎక్కువగా ఉత్సాహంగా ఉంటామో గుర్తించి ఆ సమయంలోనే ముఖ్యమైన పనులు మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. రోజువారీ దినచర్యలో చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని చేసుకోవడం వల్ల ఫోకస్ అనేది పెరుగుతుందన్నమాట. పనిచేసే సమయంలో ఫోన్ లేదా ఇతర విషయాల వల్ల కలిగే డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తగ్గించేసేసేయాలి. చాలా ముఖ్యం ఇది. పని చేస్తున్నప్పుడు మధ్యలో ఫోన్ రింగ్ అవుతుంది, ఏదైనా ఇల్లు దాని ఏమంటారు ఒక రూమ్ రివైజ్ చేసుకుంటున్నాం లేదా సర్దుకుంటున్నాం అనుకోండి, ఫోన్ వస్తుంది, గంట సేపు మాట్లాడతాం, ఇంకా ఆ పని అలాగే ఉండిపోతుంది, ఈలోపు నీరసం వచ్చేస్తుంది, తినేసి చక్కగా పబ్బుంటాం. అయితే అలా కాకుండా మనం అనుకున్న పనిని సమయానికి పూర్తి చేసినప్పుడు చిన్న బ్రేక్ ఇవ్వడం ఓకే ఫైన్, లేదా నచ్చిన పని చేయడం అంత బాగానే ఉంది, కానీ ఆ పని చేసిన తర్వాత మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి ఫస్ట్. అప్పుడు మనకి పని భారం అనేది ఉండదన్నమాట. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

8:44 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.95 వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఏదైనా పనిలో విజయం సాధించడానికి ఒక నిర్దిష్ట ప్రణాళిక, నిరంతర అభ్యాసం, స్పష్టమైన లక్ష్యం అవసరం అంటారు. కొంతమంది ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తారు, తీవ్రంగా మదన పడతారు, ఆందోళన పడతారు. అయితే ఇలా అతిగా ఆలోచిస్తే ఉపయోగం ఏమీ ఉండదని, దాని పరిష్కారం లభించకపోగా మనసు పాడైపోతుందని చెప్తున్నారు మానసిక నిపుణులు. కోపం, ఒత్తిడి పెరిగి మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని వారు చెప్తున్నారన్నమాట. అయితే వీటి ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని యూనో వాళ్ళు ఈవెన్ గుర్తు కూడా చేస్తున్నారు. ఇప్పటికైతే సాధ్యమైనంత త్వరగా ఈ తీవ్ర ఆలోచనల సుడిగుండాన్ని మనం ఛేదించాలి. మన మెదడు ప్రతి చిన్న విషయాన్ని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటప్పుడే దానికి వద్దు, ఆలోచించుకో అని గట్టిగా చెప్పాలి. మనం ఇప్పుడు ఆ విషయంపై ఆలోచించాలనుకోవట్లేదు అని మనం ఎప్పుడూ అనుకోవాలి. ఆలోచనల్ని మార్చుకునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేయాలి. అంటే ప్రస్తుతంలో ఉండాలి, ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం అంటే ఏం చేయాలనేది ఆలోచిస్తూ కూర్చుంటే బెటర్. అంటే గతం కంటే, భవిష్యత్తు కంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎస్ ఇప్పుడు చేసే పని మీద మనం దృష్టి పెడితే బెటర్ అంటున్నారు. వింటూ ఉండండి, ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: కథ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: FM Rainbow 101.9.

ನಮಸ್ಕಾರ. ಆಕಾಶವಾಣಿ ವಾರ್ತೆಯ ಮುಖ್ಯಾಂಶಗಳು. ಇಂಡೋನೇಷ್ಯಾ ರಿಪಬ್ಲಿಕ್ ಅಧ್ಯಕ್ಷ ಪ್ರಬೋವೋ ಸುಬಿಯಾಂತೋ ಆಹ್ವಾನ ಮೇರೆಗೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ರೇಪಟ್ ನುಂಚಿ 8 ವರೆಗೂ ಇಂಡೋನೇಷ್ಯಾಲೋ ಪರ್ಯಟಿಸ್ತಾರೆ. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಇಂಡೋನೇಷ್ಯಾಲೋ ಪರ್ಯಟಿಸಿದ ಇದು 4 ಸಾರಿ ಕಾಗಾ. ಮೇ 2018 ಭಾರತ ಇಂಡೋನೇಷ್ಯಾ ಸಂಬಂಧಾಲು ಸಮಗ್ರ ವ್ಯೂಹಾತ್ಮಕ ಭಾಗಸ್ವಾಮ್ಯಂ ಸ್ಥಾಯಿಕಿ ಪೆರಿಗಿನ ತರ್ವಾತ ಆಯನ ಜರುಪುತ್ತಿನ ಮೊದಟಿ ದ್ವೈಪಾಕ್ಷಿಕ ಪರ್ಯಟನ ಇದು. అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అక్కడి ప్రజలకు ప్రధానమంత్రి మోదీ నిన్న శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాస్వామ్యం, చట్టం పాలన, ప్రజల అపార సామర్థ్యంపై ఉమ్మడి విశ్వాసం ఆధారంగా ఏర్పడిన భారత్ అమెరికా సంబంధాలు కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యానికి మించినవని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని, అదే స్ఫూర్తితో క్యూర్ పరిధిలో అఫోర్డబుల్ ఎల్ఐజీ అర్బన్ హౌసింగ్ పథకాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన కార్యాలయాలకు ఒకే నమూనాలో ఆధునిక సదుపాయాలు, సోలార్ పార్కింగ్తో సహా శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతితో తెలంగాణ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లోకినట్టు వేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. ఈ అప్పుల ఊబి నుంచి రాష్ట్రం బయటపడాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ నిశ్చయంగా రాష్ట్రంలో ఆహార భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కల్తీ ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. మహారాష్ట్రలో ముంబై, దాని పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ రద్దీ, స్థానిక రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసిన తర్వాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9
1: Rainbow Studio Clock Lo and Akashwani FM Rainbow 101.95 Vibrant Hyderabad Vintunaru. This is RJ Santosh. Nizanga ఓవర్ థింకింగ్ చేస్తున్నాం అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాం అని చెప్పి మనకు అనిపిస్తే వెంటనే ఏదైనా వేరే పనిపై మనం దృష్టి పెట్టాలి. అంటే దాన్ని పూర్తి చేయడం మీద కంప్లీట్గా మనం మన ఫోకస్ పెట్టాలన్నమాట. దీంతో నెమ్మదిగా అతిగా వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ప్రస్తుతం చేస్తున్న పనిపై మనం మన మనసు లగ్నం చేస్తే ఈ ఓవర్ థింకింగ్ అనేది మెల్లగా వెళ్ళిపోతుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది, ఓవర్ థింకింగ్కి బెస్ట్ మెడిసిన్ మెడిటేషన్, ధ్యానం. శ్వాస మీద ధ్యాస ఉంచి కాసేపు ధ్యానం చేయడం వల్ల ఆలోచనలన్నీ కాస్త కుదుట పడతాయి, మాయమవుతాయి కాసేపు అయ్యేటప్పటికి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు అతి ఆలోచనలు వచ్చినా ఉన్న చోట కాసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవడం మంచిది. ధ్యానం, వ్యాయామం లేదా మంచి పెయింటింగ్, చిత్రలేఖనం ఇలాంటివన్నీ మనసుకి సంతోషాన్ని ఇస్తాయన్నమాట. అలాగే పాజిటివ్ థాట్స్ వచ్చేలాగా చేస్తాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు అనేవి మనల్ని ఓవర్ థింక్ అంటే అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అందరూ అంటూ ఉంటారు కదా, ఇది తగ్గించడానికి సహాయపడుతుందన్నమాట. ఆలోచించండి ఒకసారి, వింటూ ఉండండి.

0: ఏది మామా తిండానికి పోదామంటే ఏ బిర్యానీయో మండి అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: 9:24, 5 seconds, రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.95 వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. నేను మీ అర్జీ సంతోష్. నిజంగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే పెద్దలు కూడా ఇదే మాట అంటారండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చదువుకుంటారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సరిగ్గా భోజనం చేస్తారు, అంటే హెల్త్, అలాగే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పెద్దల సేవ చేస్తారు. ఇలా చాలా ఉన్నాయి. అందుకని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేది మనకి ఉపయోగకరంగా జీవితంలో లక్ష్యాన్ని సాధించే విధంగా ఉంటే, అది మనం ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా నిజంగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని మనం అనుకోవచ్చు, మంచి లక్ష్యాలని సాధించవచ్చు. ఏమంటారు వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ 120 సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసి పట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: FM Rainbow 101.9
2: Rainbow Studio Clock Low and Vibrant Hyderabad వింటున్నారు. ఇది ఆకాశవాణి FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా యంగ్స్టర్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, లైఫ్ని 15 మల్టిప్లికేషన్ టేబుల్ తోటి మనం కంపేర్ చేసుకోవాలి. 15 x 1 ఆల్రెడీ అయిపోయింది, 15 x 2 వచ్చేలోగా చక్కగా కష్టపడి చదువుకొని, కష్టపడే తత్వం అలవాటు చేసుకొని, కష్టాన్నే నమ్ముకొని మనం చేసే పనిని, ఇది నా కోసం చేస్తున్నాను, ఈ పని నా కోసం చేస్తున్నాను అని మన మైండ్ని బాగా ట్రైన్ చేస్తే చక్కగా హ్యాపీగా సక్సెస్ అవ్వడానికి ఎంతో కాలం పట్టదు. ఇప్పుడు ఇదంతా నేను కష్టపడి చదవాలా, ఇప్పుడే చదవాలా, రేపు చదువుకోకూడదా, అప్పటికప్పుడు చదువుకోకూడదా, చదివినా నాకు అర్థం అవ్వట్లేదు, పుర్రకెక్కట్లేదు అంటూ చాలామంది పిల్లలు యువత డిగ్రేడ్ అవుతూ ఉంటారు. 10th class తర్వాత కష్టపడాల్సింది 7 years మాత్రమే. ఈ 7 years తాత్కాలిక ఆనందాలకు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉంటూ, చక్కటి ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ, ధ్యానం, యోగ, వ్యాయామాలు చేస్తూ, రెగ్యులర్గా స్కూల్కి కాలేజెస్కి వెళ్తూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అతి త్వరలో మనం జీవితంలో స్థిరపడతాం. ఇక దేనికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా యువత వారిని వారు ప్రోత్సహించుకోవడం అస్సలు మర్చిపోకూడదు. ఎప్పటికీ కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఎంత మంచి మాటలు కాదు పెద్దవాళ్ళు చెప్పినవి, వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: FM Rainbow 101.9.

9:59 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. వాయిదా అనేది జీవితంలో అడుగడుగున మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆరోగ్యం బాగోకపోయినా పీకల మీదకి వచ్చేదాకా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మనం వాయిదా వేస్తూనే ఉంటాం. డాక్టర్ గారు వాకింగో వ్యాయామో అంటారు. అయితే అలా చేయమంటే చేయం మనం, పోనీ చెడలవాట్లు మనం మానేయమంటేనేమో మానం. ఇదిగో రేపటి నుంచి మొదలు పెడతాం అంటాం, మరి ఆ రేపు ఎప్పటికీ రాదు. అదేంటో కానీ పనుల దగ్గర ప్రతిదానికి గుర్తొచ్చే వాయిదా అన్న పదం వస్తువులు కొనేటప్పుడు డబ్బు ఖర్చు చేసేటప్పుడు మాత్రం అస్సలు గుర్తురాదు. ఆరోగ్యం విషయంలో వాయిదా వేయడం మానుకొని తగిన శ్రద్ధ చూపించాలి. వాయిదాని ఎక్కడ వాడాలో, అక్కడ ఎక్కడ వాడకూడదో తెలుసుకున్నప్పుడే మనం మనశ్శాంతిగా ఉండొచ్చు. సరే, నేను మీ ఆర్జే సంతోష్. మీ నుంచి సెలవు తీసుకునే టైం, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, హాయిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటనీ అల్బనీస్ భారతదేశాన్ని ఒక కీలక ఆర్థిక భాగస్వామిగా అభివర్ణించారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆస్ట్రేలియాకు ఒక కీలకమైన ఆర్థిక భాగస్వామి అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రంలో వ్యవసాయం, ప్రజారోగ్యం, తాగునీరు, విద్యారంగాలపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల సేకరణ ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2125 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇథనాల్ అనేది కొత్త ఆలోచనేది కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడుకలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ప్రభుత్వ బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మక విమర్శలను ప్రభుత్వం స్వాగతిస్తుందని, అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ ఋతుపవన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన స్పష్టమైన అల్పపీడన ప్రాంతం కారణంగా రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశం అంతటా ఋతుపవనాలు చురుగ్గా ఉంటాయని అంచనా వేసింది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3 రౌండ్లో బెల్జియంకు చెందిన ఎలిన్ మర్టిన్స్ సంచలన విజయం సాధించారు. ఆమె కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలెనా రెబకినాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
3: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్.
4: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
2: అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
3: ఆన్ జష్నే హైదరాబాద్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
4: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
5: Jashne Hyderabad, savor the city's soul.
6: वेल वेलकम बैक. आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद, एफएम रेनबो 101.9, रेनबो एड कलर्स टू योर लाइफ. मैं हूं श्रेत आपके साथ और अगले कुछ घंटे मैं आप ही के साथ रहूंगा. आपको एंटरटेन करने की पुरजोर कोशिश में मैं आ चुका हूं. लेके आया हूं बहुत सारी ऐसी खबरें, ऐसी चीज़ें जो आपको बहुत ज़्यादा पसंद आती है, और ये गाने जो आपके दिल के बेहद करीब है. देन द फर्स्ट वन, जी हाँ, जो संडे की सुबह का जो पहला गाना है वो है व्हाट गोज़ अराउंड कम्स अराउंड.

0: वीक के तौर पर। डिड यू नो दोस्तों कि वन महोत्सव विच लिटरली मीन्स फेस्टिवल ऑफ फॉरेस्ट स्टार्टेड इन 1950 अंडर द लीडरशिप ऑफ के एम मुंशी जी हु वॉज इंडियाज मिनिस्टर फॉर फूड एंड एग्रीकल्चर। उनका मानना था कि अगर हर सिटीजन एक पेड़ लगाए और उसकी देखभाल करे तो देश का जो एनवायरनमेंट है और फ्यूचर है दोनों स्ट्रांग बन सकते हैं। आज के टाइम में जब टेम्परेचर्स हर साल नए रिकॉर्ड्स बना रहा है और पोल्यूशन हमारे डेली लाइफ का हिस्सा बन गया है, प्लांटिंग अ ट्री इज नो लॉन्गर जस्ट अ गुड हैबिट, इट्स अ रिस्पॉन्सिबिलिटी। सही है कि नहीं? जी हाँ, हम सब कहते हैं कि सेव नेचर, लेकिन नेचर को सेव करने का सबसे सिंपल और इफेक्टिव तरीका क्या है? सिर्फ प्लांट अ ट्री। जी हाँ दोस्तों, एक छोटा सा इफेक्टिव तरीका है और वो है प्लांट अ ट्री। एक छोटा सा सैपलिंग आज लगाएं और वही कल किसी को छांव देगा, बर्ड्स को घर देगा, क्लीन एयर देगा और हमारी नेक्स्ट जनरेशन है उसको एक बेटर वर्ल्ड भी देगा। और एक बात याद रखिए कि प्लांटिंग अ ट्री इज द ओनली फर्स्ट स्टेप। जी हाँ, उस पेड़ को पानी देना, उसकी प्रोटेक्शन करना और उसे ग्रो होते देखना उतना ही ज़रूरी है जितना एक ट्री को प्लांट करना, क्योंकि एक हेल्दी ट्री ही ये जो प्रकृति है उसका असली सुपर हीरो बनता है। तो उसे सुपर हीरो बनाने में आपका पूरा योगदान होना बहुत ज़्यादा ज़रूरी है। तो ये वन महोत्सव वीक चल रहा है और इसे और भी जुड़ी हुई बातें हम करेंगे, पर अभी के लिए मैं आपको लेके जाता हूँ कुछ ऐड के साथ, फिर उसके उस तरफ होगी बहुत सारी बात आपके साथ, आपके अपने आकाशवाणी हैदराबाद एफ एम रेनबो 101.9 पर। मैं हूँ श्रेत आपके साथ और शो है नमस्ते हेलो आदाब।
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: FM Rainbow 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీవ్ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
1: అదేంది మామా, నేనెప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇరానీ చాయ్,
3: బన్ మస్కా,
2: హైదరాబాదీ బిర్యానీ,
3: టంగ్ ది కబాబ్,
2: కుర్బానీ కా మీఠా,
3: షహదూద్ మలై,
2: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
3: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
2: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
3: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
3: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
2: జష్నే హైదరాబాద్.
4: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
5: మాటైనా
6: పాటైనా
7: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
5: ఏ చోటైనా
6: శ్రోతల ఆనందాల గని
5: మధుర గానాల మనోరంజని
6: మన జనరంజని
7: మనసునే మీటకే నేస్తమా.
6: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి

0: ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ లా ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిస్తాయి మామ నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
4: दोस्तों आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9, रेनबो ऐड कलर्स टू योर लाइफ. और अब अपनी ज़िंदगी में कलर घोलते घोलते वैभव सूर्यवंशी ने कर लिया है डेब्यू इंटरनेशनल क्रिकेट का, यानी कि अपने करियर का मतलब पहला इंटरनेशनल मैच इन्होंने खेला है और टीम इंडिया के प्लेयर के रूप में इन्होंने डेब्यू किया है. और सबसे यंगेस्ट, अब तक के सबसे यंगेस्ट इंडियन क्रिकेटर ये बन चुके हैं. सही सुन रहे हैं आप. और इनकी जो उम्र है 15 साल 99 डेज, जो कल हुआ मैच उसमें इन्होंने डेब्यू किया. और T20 जो मैच था, दूसरा सेकंड T20 मैच था इंग्लैंड के खिलाफ, उसमें इन्होंने अपना डेब्यू किया है. इससे पहले ये रिकॉर्ड था शेफाली वर्मा के पास, जिनका जो डेब्यू हुआ था वो 15 साल और 239 दिन 239 डेज में उन्होंने डेब्यू किया था. अगर मेल क्रिकेटर की बात की जाए तो सचिन तेंदुलकर के पास ये रिकॉर्ड था पहले, जो यंगेस्ट डेब्यूटेंट थे. जब उन्होंने क्रिकेट खेलना स्टार्ट किया था तब उनकी उम्र थी, जब उनका एंट्री हुआ था इंटरनेशनल क्रिकेट में उनकी एज थी 16 साल और 205 डेज. तो भाई वैभव सूर्यवंशी जिन्होंने रिकॉर्ड पे रिकॉर्ड बनाए हैं जो लीग मैचेस होते हैं इंडिया के, उनमें तो उन्होंने कमाल किया ही है. और अब इनके जलवे हमें देखने होंगे कैसे ये इंटरनेशनल क्रिकेट में अपना एक परचम लहराते. बाकी इनकी एंट्री हमेशा सिक्स के साथ ही होती है और बहुत ही दमदार तरीके से निडर होकर ये खेलते हैं. शायद यही इनका स्टाइल है खेलने का. ऑल द बेस्ट है इस कमाल के क्रिकेटर को. और अभी के लिए हम लेके चलते हैं आपको कुछ और गानों के साथ. अगला वाला है टेलर स्विफ्ट की आवाज़ में और ये कहता है

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయి.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలై.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ये मंजिलें हैं कौन सी ना वो समझ सके ना हम। वैसे हम समझते हैं कि बारिश का जब मौसम आता है तो पुरानी यादें भी हमारे साथ लेकर आता है और हमारे चेहरे पर मुस्कान लेकर आता है। तो ऐसी ही कुछ यादों के बारे में आज हम जानना चाहते हैं। तो एक दोस्त ने तो बताया कि बचपन के दिन की बात, अभी एक और दोस्त हमारे साथ जुड़े हैं, जानते हैं कि वो क्या कहना चाहते हैं। हेलो,
1: नमस्कार भैया।
0: नमस्कार, कौन बोल रहे हैं सर?
1: रमेश।
0: अरे रमेश जी, बताइए सर, आपकी कौन सी याद है बचपन की बारिश के मौसम की?
1: नमस्कार भैया, रमेश उस्मानगंज। 1971 में उस्मानगंज के बाद उस्मानगंज तोपखाना पीलखाना सर बाढ़ आके बहुत दबाव गया था सर।
0: ओहो, ओके।
1: तो पूरा हैदराबाद सिंगरौली के पूरा लोग आके गए, पुराने मकान पूरे गिर गए थे, बहुत परेशानी हो गई थी। एक 8 दिन के बाद क्या हो गया बोले तो टैंक बंद, अपना गंडी पेट फुट गया, गंडी पेट फुट गया, भागो भागो भागो बोलते ऐसा पुकारा निकाले बदमाशा लोग।
0: फेक न्यूज।
1: सेकंड नंबर में तो टैंक बंद फुट गया बोलते।
0: अच्छा, ओके।
1: दुकाना भी बरोबर बंद नहीं करे, सब लोग भागे दुकान ऐसा जल्दी जल्दी से भागे। नमक पाड़ बोलते था जब बिरला मंदिर के पास, कम से कम 35-40 हजार लोग उसके पास चढ़ के भरी गए थे।
0: 35-40 हजार? अरे बाप रे, ओके। आप भी गए थे क्या?
1: नहीं, हम लोग तो नहीं गए थे। तो बाद में क्या हो गया, अपना आकाशवाणी में चिंतका बोलते, रवनक्का बोलते, रतन प्रसाद बोलते थी
0: जी,
1: हर 10 मिनट को 5 मिनट के बाद बोलते थे ये बदमाश लोग ये कर रहे आप लोग की।
0: ओहो,
1: डरने की बात नहीं है,
0: क्या बात है,
1: कुछ भी नहीं हो गया बोलते। बोलने के बाद सब जो जिसके घर में उन्हें चले गया।
0: क्या बात, मतलब आकाशवाणी के जरिए उस समय जो फेक न्यूज थी उसको मतलब क्लियर किया गया कि ये न्यूज फेक है।
1: अंगोटा रहता ना काल का काल मेटे पड़पोई తమిళ పడిపోయింది, మళ్ళీ మేము గంట తర్వాత చూసి ఎక్కడే పోయింది అంటే ఎవరి బాధలు వాళ్ళు పరిగెత్తిన అంతగానే కింద ఏం సంగతి
0: చూడలే
1: అట్లా అయిందనమాట. అది ఇంకోటి వర్షం పడితే మాత్రం మా పిల్లలకి స్కూల్ కూడా కాగితం పడవ చేసి నీళ్ళ వేసి పిల్లల ఆనందం చూసి మేము చాలా ఆనందం పడుతుంది. కాగితం పడవ చేసేసా
0: వాళ్ళకి
1: పేపర్ కి న్యూస్ పేపర్ కదా.
0: हाँ हाँ पता है, वो कागज की कश्ती बना के पानी में छोड़ना। वाह, चलिए बहुत बहुत शुक्रिया रमेश जी कॉल करने के लिए, थैंक यू सो मच दोस्तों। दोस्तों ये थे रमेश जी जो बता रहे थे कि जब 70s का दौर था, बहुत ज़्यादा बारिश आई थी, कुछ फेक न्यूज़ भी लोगों ने फैला दी और उस टाइम पे मोबाइल नहीं थे, टीवी नहीं थी, तो ज़्यादा पैनिक हो गया था। पर बाद में आकाशवाणी की तरफ से कई सारे अनाउंसमेंट हुए और लोगों ने मतलब वापस सेटल हो कि नहीं ये न्यूज़ एकदम सही नहीं है, तो वापस सब कुछ आराम से सब कुछ हुआ। सोचिए ये इन्फॉर्मेशन का तरीका बहुत दिनों से ऐसे ही चलता आ रहा है। और अब देखते हैं अगले कॉलर कौन है और वो क्या कहना चाहते हैं। हेलो,
2: हेलो सर, नमस्कार।
0: नमस्कार,
2: నేను ఒలేటి ప్రభాకర్ వాళ్ళు మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి సార్, ఆప్కా క్యా హై మెమొరబుల్ కహానీ బారిష్ సే జుడా?
2: చిన్నప్పుడు మేము స్కూల్ కి వెళ్ళి వస్తున్నప్పుడు బాగా తడిసే వాళ్ళని, పుస్తకాలు కూడా తడిసేవి. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నతో కూడా కాస్త మొట్టికాయలు తినేవాళ్ళని.
0: అచ్చా,
2: ఎందుకు వర్షంలో తడిసేరా అని చెప్పనేసి వాళ్ళు ఎంత చెప్పినా కూడా మా పని మేము మానేవాళ్ళం కాదు.
0: అదే పని నడుస్తున్నాయి,
2: ఆ థ్రిల్లే వేరే ఉంటుంది ఆ వర్షంలో తడిసే.
0: ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ.
2: ఇప్పుడు ఈ టైంలో, ఈ ఏజ్ లో నాది
0: 63, 60+, 63.
2: ఈ టైంలో నేను చెప్పిన మాట 76, 77 మాట సార్, 73, 74.
0: ఓకే,
2: ఇప్పుడు ఏం చేస్తానంటే మా ప్రేమవతిపేట నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా బాల్కనీలు కూర్చొని హాయిగా మా ఇంటి ముందు తేకు చెట్లు ఉన్నాయి, ఆ తేకు చెట్ల మీద టప్పా టప్పా అని చిరుకు

0: పడుతుంటూ ఉంటే ఆ సౌండే వేరే ఉంటుంది ఆ మ్యూజిక్.
1: క్యా బాత్ హై, క్యా బాత్ హై, వావ్.
0: ఆ వర్షంలో కిందనేమో టప్ టప్ దీనికి బుడగలు వస్తుంటాయి.
1: ఎస్,
0: బుడగలు బుడగలు వస్తుంటే వాటిని చూసి ఆనందిస్తూ ఉంటాం అన్నమాట.
1: క్యా బాత్.
0: దాని తర్వాత ఈ దీని సందర్భంగా పర్వత్ కే పానీ కైసి ఆగుమే కైసి లగాయ పానీ అని చెప్పిన ఒక సాంగ్ ఒకటి ఉంది సార్ హిందీలో.
1: ఓకే, I'll try to play that song. Yes, yes. Ji ji sir, chepandi.
0: Amitabh Bachchan gariki aaj mera pat jaye to
1: chaliye, for sure main try karta hu gana play karne ke liye. Bahut bahut
0: edano vese varsham gurinchi adigaru kabatti aa sandarbhanga vese baa untundi.
1: Thank you so much, definitely nen try chestanu.
0: Namaskaram from Bengaluru.
1: थैंक यू सो मच प्रभाकर राव जी. दोस्तों ये थे प्रभाकर राव जी और रमेश जी जो अपनी अपनी बातें बता रहे हैं, अपनी अपनी मेमोरीज और पानी से जुड़े कुछ इंटरेस्टिंग सी बातें इन्होंने बताई कि ये भी बचपन में ठीक वैसे ही वही थ्रिल था पानी में भीगने का. किताबें भूल जाते थे पर घर पे आते थे तो फिर याद दिलाते थे पेरेंट्स के आपने गलती कर ली और उसकी सज़ा फिर यू नो एवरीवन. जी हाँ, तो आप अभी मुझे बताएं कि ऐसी कौन सी याद है जो बारिश के दिनों में आपसे जुड़ी है और जब कभी भी बारिश आती है तो आपको एक अलग दुनिया में ये यादें लेकर जाती है. मैं हूँ आपका दोस्त श्रेत और आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद FM रेनबो 101.9 रेनबो के साथ लाइफ रंगीन. अभी चलते हैं एक और प्यारे से गाने के साथ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
2: एक से बढ़कर एक कमाल के गाने यहाँ पर एंजॉय कर रहे हैं और बातें तो भाई साहब एक से बढ़कर एक यहाँ पर हो रही है. हमने पूछा है कि बारिश के सीज़न की कौन सी एक ऐसी याद है जो जब कभी बारिश की मौसम आता है तो आपके दिल में अचानक से आ जाती है, तो कौन है हमारे साथ जानते हैं उनके दिल की. हेलो
3: हेलो, ओम शांति जी, नमस्कार जी. मेरा नाम पोलपे की मेहर बाबा जी, जी से बात कर रहा हूँ
2: साहब. हाँ बोलिए साहब.
3: మేర కైతే హిందీ పౌరణీయతో సార్,
2: తెలుగు మీరు తెలుగులో చెప్పండి సార్, ఏం ప్రాబ్లం లేదు.
3: ఇకపోతే వర్షాకాలం అయితే అండి స్కూల్లో అండి రాత్రి అంతా వర్షం వస్తే అండి పొద్దున్న తొందరగా స్కూల్కి వెళ్ళండి, ఆ బయట గుంటల్లో నీళ్లుంటే తీసుకువెళ్ళి బెంచీలు తడిచేసి వాళ్ళండి. చేసేటప్పటికి మాస్టర్ వచ్చి రేటు ఇవన్నీ తడిచిపోయి అంటే రాత్రి వర్షం వచ్చింది కదా సార్ మాస్టర్ అనేవాళ్ళండి. ఎక్కడ కూర్చోమంటారు అనేవాళ్ళండి, ఎక్కడ కూర్చుంటారు అంటే ఇంటికి వెళ్ళిపోతామంటే సరే ఈ రోజు వెళ్ళిపోండి అని పనిచేసే వస్తా.
2: ఈరోజు సెలవు
3: సెలవు సార్. మాకు గోదావరి నది ఉందండి.
2: ఓకే,
3: రాజమండ్రి కొవ్వూరు మధ్యలో 3 కిలోమీటర్ల వెడల్పు గోదావరి నది ఉంటుంది సార్.
2: ఆగస్టు
3: నెలలో అయితే అండి 30 అడుగుల పైకి వస్తుంది గోదావరి నది అండి.
2: ఓహో,
3: చూడడానికి చాలా మంది వస్తారండి. మేము కూడా ఏదో శ్రద్ధ కదండి, ఊర్లో ఉన్నా కానీ పక్కన గోదావరి నది ఉందని చూడడానికి కుర్రోళ్ళు అందరం వెళ్ళేవాళ్ళం సార్. చాలా ఎంజాయ్ చేసాం. వర్షాకాలం అయితే అండి ఒకసారి అయితే మా కేతి బడి ఉందండి, ఆ కేతి బడిలో సీతాపాలో చోట చోట పూర మేర పప్ప బహుత్ గుప్తా గారికి మార సార్.
2: అరే కైకు తోడుకెళ్ళాయి వాళ్ళకి.
3: దూసరా కేతి మీద అయితే అమలగా కేతి మీద సీతాపాలు చాడినాయి పూర ఇస్మే వైట్ వైట్ వైట్ ఆయి తో పక్ జాతే సార్.
2: హా కచ్చాయి తోడ్ కే లేకే ఆగే థే ఆప్.
3: కచ్చాయి తోడ్ కే ఆయే కుచ్ భీ కామ్ నీ ఆతా బోల్ కే బహుత్ మార సార్. అచ్చా అల్లరి ఆయి తో చేస్తా ఉండే వాళ్ళం సార్.
2: कोई बात नहीं सर, बचपन में यही करेंगे तभी तो याद बनेगा. मतलब हम जब छोटे रहते हैं,
3: मेरा उम्र है तो अभी बोले कि प्रभाकर राव जी बात करें सर, मेरे को भी 63 सर.
2: ओ ग्रेट, अरे वाह.
3: मेरे को नहीं दिखता सर, बन गया आदमी सर.
2: ओके ओके,
3: मैं अभी ड्यूटी में सर, सिक्योरिटी का ड्यूटी का. तो अभी
2: ग्रेट ग्रेट सर, ग्रेट. मैं मेहर जी, आप बहुत कमाल का काम कर रहे हैं. आप ऐसे ही खुश रहें, मस्त रहें, स्वस्थ रहें और ऐसे ही हमें सुनते रहें. बहुत बहुत बहुत शुक्रिया मेहर जी. थैंक यू सर. दोस्तों बहुत ही प्यारी बात है, मतलब इनकी उम्र भी 60+ है और हमारे कई सारे श्रोता है जो 60, 55, 60+, 70+ है और

0: जी हाँ, कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे लिए। मैं हूँ श्रद्धा आपके साथ और शो चल रहा है हेलो रेनबो। नमस्ते हेलो आदाब का ये दूसरा सेगमेंट है और मैं आज जान रहा हूँ आपसे कि बारिश का जब मौसम आता है तो कौन सी ऐसी फेवरेट मेमोरी लेकर आता है जो आपको बहुत पसंद आती है। तो चलिए जानते हैं कौन है हमारे साथ और क्या कहना चाहते हैं। हेलो,
1: हेलो, नमस्कार।
0: नमस्कारम सर।
1: अभी मेरे दिल में ख्याल
0: क्या
1: आती
0: बात
1: गई, सच से बात करना कुछ को ख्याल आता
0: वाह,
1: है।
0: वंडरफुल वंडरफुल। अभी अभी हमारे दिल में भी ख्याल आता है कि हम आप प्यारे प्यारे श्रोताओं से बात कर रहे हैं। तो सर, आपका नाम बताइए सर। चपड़ी
1: मेरा
0: फिर
1: नाम रमणा यार।
0: रमने गार। वाह, वंडर।
1: थैंक
0: थैंक यू सर।
1: యూ చిన్నప్పుడైతే ఏం చేసామంటే ఒక వరుసగా ఒక 8 రోజులు వర్షం వస్తానే ఉండింది,
0: 8 రోజులు, ఓకే.
1: 8 డేస్ తీయకుండా. దాంట్లో మధ్యలో ఏమైపోయాయంటే వడగళ్ళు పడినాయి బాగా.
0: ఓ ఓకే.
1: వడగళ్ళు పడితే పోవడము బయటికి పోవడము అది తీసుకుంటానగానే మళ్ళీ పడతాయి.
0: ఓకే.
1: అట్లా అట్లా వడగళ్ళు తిని తిని తిని బాగా వడగళ్ళు బాగా తిన్నాము, దెబ్బలు తిన్నాము, వడగళ్ళతో దెబ్బలు తిన్నట్టు తిన్నాము. సరే అది వర్షంలో అది బాగా జరిగిపోయింది. మళ్ళీ ఏది అయిపోయినా కూడా మాకు మదనపల్లెలు ఇరుక్కున్నాం. ఇరుక్కొని ఆడ సజ్జరొట్టెలు తినుకుంటా ఉన్నాం ఒక వారం రోజులు
0: ఓకే ఓకే.
1: అక్కడ బంధువుల ఇంట్లో. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వర్షంలో మేమైతే ఏం చేస్తామంటే ఇంటి దగ్గర కూర్చొని సజ్జరొట్టెలు ఎక్కువ తింటాం. సజ్జరొట్టెలు
0: సజ్జరొట్టెలు
1: వేడి వేడి పకోడి మిర్చి బజ్జీలు చేసుకొని తింటా ఉంటాం. ఆస్వాదిస్తూ వర్షాన్ని
0: क्या बात
1: ఆస్వాదిస్తూ
0: है.
1: తింటా ఉంటాము. అది
0: आपका एज कितना है रमन्या गारू जी? एज एज मी एज
1: ఏజ్ 82 ने.
0: ओह ग्रेट, वाह, वंडरफुल सर। थैंक यू सो मच फॉर कॉलिंग। और आप अभी भी इंजॉय कर रहे हैं तो आई विश आप आने वाले और कई सालों तक ऐसे ही इंजॉय करते रहे बारिश को और हमसे कॉल करके बताते रहे अपने दिल की बातें। थैंक यू सो मच सर। थैंक यू। चलिए, आप हमेशा खुश रहें, स्वस्थ रहें, हेल्दी रहें सर। राइट, आप एकदम हेल्दी रहें सर, मस्त रहें, स्वस्थ रहें। थैंक यू। दोस्तों, ये थे रमन्या गारू। इनकी उम्र 82 ईयर्स। सोचिए, मतलब हमारे कई सारे श्रोता हैं जो कई कई वर्षों से हमें सुन रहे हैं, हमसे बातें शेयर करते हैं और जब कभी भी ऐसा कोई टॉपिक आता है तो उस पर एकदम दिल से जो बातें निकलती है ना, वो एकदम दिल तक पहुंचती है। और कितना एक्सपीरियंस उन्होंने अपनी ज़िंदगी में किया होगा। आप भी हमें कॉल करके बता सकते हैं आपके दिल की बात जो आप सब तक पहुंचाना चाहते हैं। तो कॉल करने के लिए नंबर है 0402323482104023230030, 0402970475। ये तीन नंबर हैं जिन पे आप कॉल कर सकते हैं। और व्हाट्सएप नंबर है यहाँ पर जिस पे आप मैसेज भेज सकते हैं, वो है 0402324822। तो आपके कॉल्स और मैसेजेस का इंतजार है। अभी एड्स तैयार हैं, फिर एड के उस तरफ एक और कमाल का गाना आपके रेडियो सेट्स पर।
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గర

0: ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే, కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్
1: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్
1: దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
2: ఆన్ జష్నే హైదరాబాద్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: दोस्तों, आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9, रेनबो एड कलर्स टू योर लाइफ. मैं हूं श्रेत आपके साथ. और मैंने आज सवाल बहुत कमाल का पूछा है कि बारिश का मौसम जब आता है तो आपको क्या सबसे पहले याद आता है. तो कौन है हमारे साथ और क्या कहना चाहते हैं, जरा उनके दिल की जानते हैं. हेलो, हाँ जी.
5: हाँ जी, मेरा नाम सनम और मैं जो है ना, मेरे फ्रेंड्स के साथ दिखना बहुत पसंद है.
4: अरे वाह.
5: बाद में फिर हाय हाय गरम गरम पकौड़े, भजी और फिर चाय के साथ.
4: क्या बात है सनम जी, बहुत ही कमाल की बात है. तो अब बारिश स्टार्ट हो गई तो आपने वो भीगने वाला पार्ट कर लिया है, अभी बाकी है?
5: ऑलरेडी
4: हो गया. चलिए, अभी पकौड़ों की बारी है तो एंजॉय कीजिए और इस बारिश में इतनी यादें बनाइए जो आने वाले टाइम में भी जब आपसे कोई पूछे तो इस याद को आप अगली बार बताइएगा. थैंक यू सो मच.
5: अभी कोशिश करो आप डालने की.
4: कौन सा वाला गाना बताइए फटाक से.
5: मौसम मौसम का पानी, वो वाला सॉन्ग डालो ना.
4: चलिए, मैं ट्राई करता हूँ पक्का. ठीक है, थैंक यू. दोस्तों, ये थी सनम जी जो अपने दिल की बात हमें बता रही थी. अभी एक और कॉलर ले लेते हैं फटाक से क्योंकि वक्त भी होता जा रहा है. ओके, हेलो.
6: हेलो, गुड आफ्टरनून. आदाब शरद जी.
4: आदाब सर, कौन बोल रहे हैं सर?
6: जी, शेर खान बोल रहा हूँ.
4: शेर खान जी, बताइए सर, बारिश की जब बात आती है, बारिश का जब मौसम शुरू होता है तो आपको क्या पसंद आता है, सबसे पहले क्या याद आता है?

ಮೇಲ್ವೆಂಟಿನಾರು ಸ್ಟೇಷನ್ ಆಫ್ ದಿ ನೇಷನ್ ಆಕಾಶವಾಣಿ 101.9 ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ, రెయిన్బోతో జీవితం, రంగుల మాయంస్ ఫ్రెండ్స్. నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. మరి మన ఈరోజు డబుల్ కమీటా షోని ప్రారంభించడానికి మరి మీ అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం.

సో ఫ్రెండ్స్ మరి మన సూపర్ సండేని సూపర్ సూపర్ గా స్టార్ట్ చేసేద్దాము. మరి మన డబుల్ కా మీటాలో జస్ట్ ఇన్ హైదరాబాద్ తో మరి మన హైదరాబాద్ కి సంబంధించిన విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఆ తర్వాత మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాము. దెన్ మరి సినిమా విశేషాలు, మరి లేటెస్ట్ గా ఏం జరుగుతున్నాయి మన మూవీ ఇండస్ట్రీలో ఆ విశేషాలు తెలుసుకున్న తర్వాత తాజా తాజా ట్యూన్స్ వింటూ తాజా అయిపోదాము. మరి అలా చేయాలి అంటే సూపర్ హిట్ సాంగ్ తో స్టార్ట్ చేసేయాలి కదా. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ జీనియస్ నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ಸೂಪರ್ ಹಿಟ್ ಬ್ಯಾಕ್ ಟು ಬ್ಯಾಕ್ ಸಾಂಗ್ಸ್ ವಿನಾರು ಫ್ರಮ್ ದ ಮೂವೀಸ್ ಶಂಕರ್ ದಾದ ಎಂಬಿಬಿಎಸ್ ನುಂಚಿ ಅಂಡ್ అలాగే లక్ష్మి మూవీస్ నుంచి. సో ఫ్రెండ్స్ మనము నాము డబుల్ కమీట షోలో నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్ మరి డబుల్ కమీట షోలో మనము నాము మరి జష్నే హైదరాబాద్ సెగ్మెంట్ లో మరి జష్నే హైదరాబాద్ లో మనం సరదా సరదాగా హ్యాపీగా హైదరాబాద్ గురించి రోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే యూనో ఎప్పుడూ కూడా మన ఉన్న ప్లేస్ కి సంబంధించి ఎలా ఉంటే అలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది మన బ్రెయిన్ మీద కదా. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఆ ప్లేస్ అంతా ప్రశాంతంగా ఉంటే మనం బాగుంటాం. అలా కాకుండా డిఫరెంట్గా ఉందంటే మన బిహేవియర్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. మరి ప్లెజెంట్గా మనం ఉండాలి అంటే ప్లేస్ కూడా ప్లెజెంట్గా శుభ్రంగా మంచి సువాసనతో ఉంటే కనుక అద్దరిపోతుంది కదా. మన మెదడుని చాలా చాలా ప్రభావితం చేస్తుంది అండ్ ఆలోచనని కూడా ప్రభావితం చేస్తుంది అన్నమాట. మనం జనరల్గా ఇంట్లో ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటాం కదా. డెఫినెట్గా అది దానికోసం ప్రకృతి సిద్ధంగా దొరికే వైండొచ్చు న్యాచురల్గా. లేదు అంటే కృత్రిమంగా కూడా వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఎక్కువగా ఆర్టిఫిషియల్వి వాడడం ఎక్కువైపోయింది. కానీ ఇది మన ఉండే చోటుకి అదే మనకైతే ఓకే అనుకోండి. కానీ మన శరీరానికి ఏం చేస్తూ ఉంటాం కదా. డెఫినెట్గా మనం కూడా మంచి సువాసనతో ఉంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది. మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా. మరి దానికోసం మనం ఏం వాడుతూ ఉంటాం? అత్తర్లు వాడుతూ ఉంటాం, పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటాం. మరి అత్తర్లకి పర్ఫ్యూమ్స్కి డెఫినెట్గా మన హైదరాబాద్ అయితే పక్కా ఫేమస్ కదా. పక్కా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉందన్నమాట మనందరికీ. సో మరి మన హైదరాబాద్లో పర్ఫ్యూమ్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు బోల్డ్ అండ్ విశేషాలు. ముందుగా వచ్చేస్తుంది ప్రేమికల రోజు నుంచి సూపర్ హిట్ సాంగ్, ఆ తర్వాత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

సో ఫ్రెండ్స్, మనమేమో డబుల్ కా మీటర్ షోలో జస్ట్ నే హైదరాబాద్ సెగ్మెంట్లో మాట్లాడుకుంటూ ఉన్నాము మరి పర్ఫ్యూమ్స్ గురించి. మరి హైదరాబాద్ పర్ఫెక్ట్ ప్లేస్ మరి పర్ఫ్యూమ్స్ గురించి అని నేను చెప్తున్నాను కదా. అయితే యూనో డెఫినెట్గా అందరికీ పర్ఫ్యూమ్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రాన్సే గుర్తొస్తుంది కదా. డెఫినెట్గా వరల్డ్ ఫేమస్ కదా. మరి అలాగే మన హైదరాబాద్ కూడా మన ఇండియాలో వరల్డ్ ఫేమస్ అబ్బా. మరి పర్ఫ్యూమ్స్ అన్నిటికీ యూనో రకరకాల అత్తర్లు పర్ఫ్యూమ్స్ అన్నిటినీ కూడా అమ్ముతారనమాట మన హైదరాబాద్. ఆఫ్కోర్స్ ఇక్కడ లోకల్గా మ్యానుఫ్యాక్చర్ అయ్యేవే కాకుండా విదేశీ పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా మరి అమ్ముతారనమాట. ఆ షాప్స్లోకి వెళ్ళి చూడాలి, డెఫినెట్గా మనం మర్చిపోతామన్నమాట. ఎందుకంటే అది మరో ప్రపంచంలో అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ బాటిల్స్ అరేంజ్ చేసిన విధానం కానీ ఆ లైటింగ్ ఆ అంబియన్స్ అంతా కూడా అసలు కళ్ళు జిగేల్మంటాయి, కళ్ళు చెదిరిపోతాయన్నమాట. దానిలో ఉన్న సువాసన పీల్చుకుంటే మాత్రం గాల్లో తేలిపోతున్నట్టే ఉంటూ ఉంటుంది. యూనో అత్తర్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేస్తారు మనందరికీ తెలిసిందే. బికాస్ యూనో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే అత్తర్లు పర్ఫ్యూమ్స్ ఒకటే అని అనుకుంటూ ఉంటారు. కాదు, అయితే యూనో మరి అత్తరేమో ఎట్టు వంటి కెమికల్స్ కలపకుండా కంప్లీట్ న్యాచురల్గా చేస్తారనమాట. బట్ పర్ఫ్యూమ్స్ అంటే న్యాచురల్గా ఉండవంటే ఉంటాయి, బట్ దాంట్లో ఆర్టిఫిషియల్ పదార్థాలు కలుస్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఆల్కహాల్ అండ్ వాటర్ కూడా బేస్గా ఉంటూ ఉంటుంది. అదర్వైజ్ యూనో పర్ఫ్యూమ్స్ అయితే కనుక మొత్తం న్యాచురల్గానే తయారు చేస్తారు. అండ్ రెండిటికి అంటే ఇంకో డిఫరెన్స్ కూడా ఉంది. ఏంటంటే పర్ఫ్యూమ్స్ కొట్టంగానే మంచి వాసన ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి, నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతుంటాయి. కానీ అత్తర్లు మాత్రం అలా కాదు, రాసిన తర్వాత టైం పడుతుంది బట్ అలాగే ఉంటుందన్నమాట చాలాసేపు. సో అదనమాట డిఫరెన్స్. అండ్ మరి మన హైదరాబాద్ పర్ఫ్యూమ్స్ గురించి ఇంకా చాలా విశేషాలు మనం తెలుసుకుందాం. కానీ సూపర్ హిట్ సాంగ్ తర్వాత వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ జల్సా నుంచి మీ అందరి కోసం వింటూనే ఉన్నాడు 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమాయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9. సూపర్ సాంగ్ వినారు ఫ్రమ్ ద మూవీ రగడా నుంచి. అండ్ ఫ్రెండ్స్, మనము నవ్వు డబుల్ కమీటర్ షోలో నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, డబుల్ కమీటా షోలో మనము ఉన్నాము జస్ట్నే హైదరాబాద్ సెగ్మెంట్లో. అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము పర్ఫ్యూమ్స్ అండ్ అఫ్ కోర్స్ అత్తర్లు గురించి కూడా మన హైదరాబాద్కి సంబంధించి. అయితే యూనో మనకి తెలుసు, జనరల్గా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఇష్టం ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు కావాలి, వాళ్ళకి నచ్చిన విధానంలో కావాలి అని ఉంటూ ఉంటుంది, బాగానే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము కస్టమైజేషన్ అనే పదం బాగా వినిపిస్తూ ఉంది. అంటే మనకి నచ్చినట్టు అనమాట, నచ్చిన విధంగా అండ్ ప్రతి ఒక్కటి యూనో డ్రెస్సెస్ అనుకోండి, స్టైల్లో, కలర్స్లో, ఫుడ్ అనుకోండి, వాళ్ళకి నచ్చిన టేస్ట్లో, సో ఇలా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి పర్ఫ్యూమ్స్కి మాత్రం కస్టమైజేషన్ ఉండదా అని చాలామందికి డౌట్ వచ్చిందనమాట. 100% ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మన హైదరాబాద్లో అయితే హ్యాపీగా అవైలబిలిటీలో ఉంది కస్టమైజేషన్ కూడా. అండ్ ఎక్కువగా కూడా చూస్తూ ఉన్నాము ఈ మధ్యకాలంలో ఈ మంచి యూనో లాట్ ఆఫ్ మిక్సింగ్స్ అన్నీ కూడా. అన్నింట్లో ఉన్నట్టుగానే మరి ఇక్కడ కూడా లాట్ ఆఫ్ ఉంటాయన్నమాట, పర్ఫ్యూమ్స్లో కానీ అత్తర్లో కానీ ఈ కస్టమైజేషన్ మనకు నచ్చినట్టుగా తయారు చేయించుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి తెలిస్తే ఓకే, తెలియకపోతే కనుక వాళ్ళే, అంటే తయారు చేసే వాళ్ళే మనకి సజెస్ట్ చేస్తారనమాట, సహాయం చేస్తారు. ఎలా అంటే యూనో జనరల్గా అందరూ ఏ సీజన్లో అయినా ఒకేలా వాడేస్తూ ఉంటారు, అది కాదనమాట. సీజన్కి తగ్గట్టుగా, మనం చేసే పనికి తగ్గట్టుగా, మనం చేసే ప్రొఫెషన్కి తగ్గట్టుగా మనం వాడే అత్తలు పర్ఫ్యూమ్స్ ఉండాలన్నమాట. సో మరి వాటిని మనకు సెలెక్ట్ చేసుకోవడం తెలియకపోతే ఏం పర్వాలేదు, వాళ్లే హెల్ప్ చేస్తారు కాబట్టి. నేను అన్నట్టుగా సందర్భానికి తగ్గట్టుగా ఎలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా కస్టమైజేషన్ చేస్తారన్నమాట. నిజంగా యూనో ఓన్లీ ఫ్రాన్స్లోనే కాదు, హైదరాబాద్లో కూడా టాప్ మోస్ట్ క్వాలిటీ పర్ఫ్యూమ్స్ అండ్ అత్తలు తయారు చేస్తారనమాట. మన దాంతో పాటు ఫారెన్ వి కూడా అవైలబిలిటీలో డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఉన్నాయి. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా నేను అన్నట్టుగా ఎవరికి ఎలా నచ్చితే అలా కస్టమైజేషన్ చేయించుకుని మరీ వాడచ్చు అన్నమాట. సో లాట్ ఆఫ్ చాయిస్ ఉందన్నమాట మన హైదరాబాద్లో మనందరి కోసం. సో ఫ్రెండ్స్, అదనమాట విషయం. ఇప్పుడైతే మంచి పాట సిద్ధంగా ఉంది, ఫ్రమ్ ద మూవీ వర్షన్ నుంచి వచ్చేస్తుంది, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో రింగ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎక్కడికి పోతావే చిన్నవాడ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు సో ఫ్రెండ్స్. మరికొద్ది క్షణాల్లో మన రెయిన్బో క్లాక్ లో 3 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి సీతక్క, ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్లో ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 16 నుంచి హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన, అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కుమ్మరి, మేదరి, పద్మశాలి వంటి అన్ని సాంప్రదాయ కులవృత్తుల వారికి ఇక్కడ ఉచితంగా స్టాల్స్ కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ ఉదయం ముంబైలోని శ్రీ సిద్ధివినాయక గణపతి దేవాలయాన్ని సందర్శించారు. తన సతీమణి జానకి శుక్లాతో కలిసి దాదర్లో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లిన గవర్నర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు అవకాశం కల్పించడంతో పాటు 33% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వహించి బాలాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శృంగేరి పీఠానికి చెందిన పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. విబిజీరామ్జీ పథకం కింద ఉపాధి హామీ పని దినాలను కేంద్ర ప్రభుత్వం 125 రోజులకు పెంచినందున పెంచిన పని దినాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం పారదర్శకంగా చురుగ్గా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం వెంటరేపాము మన సెకండ్ సెగ్మెంట్. మరి ఈ రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకునే సెగ్మెంట్లోకి. సో మంచి మంచి విషయాలు నేను చెప్తాను. మరి అలా స్టార్ట్ చేయాలంటే సుపైత్ సాంగ్తో స్టార్ట్ చేసేయాలి కదా. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ సర్కారు వారి పాట నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సో ఫ్రెండ్స్, మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం అని నేను చెప్పాను కదా, ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే యూనో, మనం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. డెఫినెట్గా మనం అవునన్నా కాదన్నా. అయితే కంటికి పచ్చితనం కనిపిస్తూ ఉంటే కనుక ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా స్ట్రెస్ అలా దిగిపోతుంది, లోపల నుంచి హ్యాపీనెస్ అలా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మన ఇంట్లో కూడా చూసామంటే యూనో ఎంత అందంగా కట్టుకున్నా, ఎన్ని హంగులు దానికి దిద్దినా, ఎలాంటి ఫర్నిచర్ పెట్టుకున్నా కానీ ఒక చిన్న మొక్క, పచ్చగా ఉన్న మొక్క పెడితే ఆ అందమే వేరన్నమాట. డెఫినెట్గా ఆ రూమ్కి, ఆ ఇంటికి వచ్చే అందమే వేరుగా ఉంటుంది. చెట్లకి మొక్కలకి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. సో మరి చెట్ల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఇప్పుడు ప్రజెంట్ మనకి వన మహోత్సవ్ వీక్ జరుగుతుందన్నమాట, జూలై 1 నుంచి జూలై 7 వరకు. సో దాని సందర్భంగా మొక్కల గురించి మనం విశేషాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేసింది మంచి పాట ఫ్రమ్ ద మూవీ శ్రీరాములయ్య నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు డబుల్ కమీటర్ షో ఆర్జే అనుషాతో. సో ఫ్రెండ్స్, మరి మనమేమో డే కొన్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకునే సెగ్మెంట్లో ఉన్నాం కదా. సో మరి ఈరోజు వీక్ కొన్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం, డే కొన్న ఇంపార్టెన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం అనుకోండి. అయితే మరి వన్ మహోత్సవ్ వీక్ జరుపుకుంటూ ఉన్నాము, జూలై 1st నుంచి 7th వరకు అని ఇందాక అనుకున్నాం కదా. సో మరి చెట్ల గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజమే కదా, యూనో చెట్లు ఉంటే అందంగా ఉండటమే కాదు, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాటి నుంచి వచ్చే ప్రాణవాయువు, అదే ఆక్సిజన్, దాంతోనే కదా మనందరం కూడా బ్రతికి ఉండేది. యూనో ఆహారం లేకపోతే అట్లీస్ట్ మరి మనం బ్రతకలేము. ఆఫ్కోర్స్ ఆహారంతో పాటు నీరు కూడా అనుకోండి, కానీ ఆక్సిజన్ లేకపోతే ఊపిరే తీసుకోలేము, అసలు జీవించే ఉండలేం కదా. అందుకే ఎప్పుడూ కూడా మనకి సాధ్యమైనంత వరకు, కుదిరినంత వరకు మొక్కల్ని ఎప్పుడు నాటుతూ ఉండాలి. దానికోసం అందరూ కాస్త టైం కేటాయించుకోవాలి. ఎందుకంటే మనం గొప్ప గొప్ప పనులు చేయాలా అంటే కొంతమంది అడుగుతూ ఉంటారమ్మో మన వల్ల అవుతుందా అని. అంత పెద్ద పనులేం మనం చేయక్కర్లేదు. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, యూనో మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, కాలనీలో ఎక్కడ అవసరమైతే అక్కడ చెట్లను నాటుతూ ఉండాలి. మరి అందుకే ఇందాక మనం అనుకున్నట్టు స్పెసిఫిక్గా మరి ఈ మహోత్సవాన్ని చేస్తూ ఉన్నారన్నమాట. ఫెస్టివల్ ఆఫ్ ఫారెస్ట్ అన్నమాట. సో నిజంగా పండగలాగా జరుపుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా ఈ వీక్లో మాట్లాడుకుంటాం, కానీ జూలై 1st నుంచి 7th వరకు, కానీ అందరి జీవితంలో 365 డేస్ ఉంటూనే ఉండాలి. అఫ్కోర్స్ 24/7 అని చెప్పాను అనుకోండి, పడుకుంటాం కదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కాబట్టి యూనో ఎప్పుడూ కూడా మనం దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. అండ్ దానికోసం శ్రమ కొంచెం టైం కేటాయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే యూనో ఈ టైంలోనే ఇది జరుపుకుంటాం అన్నమాట. ఎందుకు అంటే సరిగ్గా వర్షాకాలం ప్రారంభమైనప్పుడే మరి ఆ మొక్కల్ని నాటితే చక్కగా పెరుగుతాయి. మనందరికీ తెలిసిందే ఆ వాతావరణం కొంచెం కూల్గా ఉంటుంది, ఎక్కువ ఎండ లేకుండా. అండ్ మనం వేసిన వాటర్ ఇవాపరేట్ అయిపోకుండా మొక్కకి అందుతుంది, అండ్ తద్వారా అది బాగా పెరుగుతుంది ఎటువంటి సమస్యలు లేకుండా. అండ్ బ్రతకుండడం వెరీ ఇంపార్టెంట్ కదా, నాటేయటం కాదు, వాటిని పరిరక్షించుకోవటం, అవి పెరిగేలా చూడటం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇంకా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ మహర్షి నుంచి మంచి పాట. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనమున్నాము డబుల్ కమీటా షోలో. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి వన్ మహోత్సవ్ వీక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే యూనో చెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్, మన చుట్టూ పచ్చదనం ఎప్పుడూ ఉంటూ ఉండాలి అని అనుకున్నాము. ఓకే, కాకపోతే యూనో ప్రాక్టికల్గా మనం చూస్తూ ఉంటాము అభివృద్ధి చేసే క్రమంలో కాలుష్యం పెరిగిపోతుంటుంది కదా, పొల్యూషన్ అంతా కూడా. అలాగే డిఫారెస్టేషన్ కూడా జరుగుతూ ఉంటుంది చుట్టుపక్కల మనం చూస్తూ ఉన్నాం. మరి దాన్ని కాంపెన్సేట్ అయితే మనం ఖచ్చితంగా చేయాలి కదా, డెఫినెట్గా చేయాలి. మళ్ళీ చెట్లు నాటడమే అసలు మనం చేయాల్సిన పని, అంతకంటే ఎక్కువ మనం చేయలేం. కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలి అంటే చెట్లు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టే ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో అంటే 1950 సంవత్సరంలోనే మరి ఇంపార్టెన్స్ గుర్తించి ఈ వన్ మహోత్సవ్ వీక్ని మొదలు పెట్టడం జరిగింది బై డాక్టర్ కే మున్షి గారు అనమాట. సో కే మున్షి గారు అప్పటి అంటే ఆ టైంలో 1950 సంవత్సరంలో యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్గా వ్యవహరించారనమాట. సో ఆయన వన్ మహోత్సవ్ వీక్ మొదలు పెట్టడం జరిగింది. చెట్లను పెంచడం కోసం అండ్ అడవులను వృద్ధి చేయడం కోసం ఆయన ఈ ఉత్సవాన్ని మొదలుపెట్టారనమాట. మరి ఫెస్టివల్ ఆఫ్ ఫారెస్ట్ కాబట్టి. అంతేకాకుండా యూనో ఇది డెఫినెట్గా చెట్లు ఉండడం వల్ల మట్టిని కూడా మనం కాపాడుకోవచ్చు కదా. సో వర్షం పడ్డప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఫ్లో ఉన్నప్పుడు వాటర్ సాయిల్ మొత్తం ఎరోజ్ అయిపోతూ ఉంటుంది. మరి

ఈ సాయిల్ ఎరోషన్ కూడా చాలా పెద్ద పెద్ద యూనో ఆపదలను కూడా తీసుకొస్తూ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో కూడా మనకి చాలా కష్టాలను తీసుకొస్తుంది. కాబట్టి దీనివల్ల యూనో వాటర్ రిటెన్షన్ జరుగుతుంది, చెట్లు ఎక్కువ ఉండడం వల్ల మరి డ్రాట్ కండిషన్స్ అంటే కరువు కాటకాలని మనం నివారించవచ్చు. అండ్ అలాంటి పరిస్థితులని రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా మనకి నేషనల్ క్యాంపెయిన్ ఉంది కదా, మరి మన గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మనకి చెప్పటం జరిగింది, ఏక్ పేడ్ మాకే నామ్ అని డెఫినెట్గా అందరూ కూడా నాటాలి, మరి మన అమ్మ పేరు మీద ఒకటి అని చెప్పేసి. కుదిరితే అందరి పేర్ల మీద నాటచ్చు, బట్ ఏక్ పేడ్ మాకే నామ్ కాబట్టి మరి అమ్మ పేరు మీద డెఫినెట్గా నాటమని ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనం అందరం పాటిస్తూ ఉన్నాం కూడా. సో అందరూ ఇంకా సాధ్యమైనంత చెట్లు నాటుతూనే ఉండాలి కదా. ఆల్ రైట్. సో ఫ్రెండ్స్, మరి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు డెఫినెట్గా మనం అందరం వినాల్సిందే. ఇప్పుడైతే సూపర్ సాంగ్ వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ తొలి ప్రేమ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
2: FM Rainbow 101.9.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಪೇರಿನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲ್ಲ ಅಂದಂ
0: ಸಕ್ಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೂ
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులు మాయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము డబుల్ కమీటా షోలో. అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనమేమో రోజుకున్న ఇంపార్టెంట్ సెగ్మెంట్లో ఉన్నాం కదా, ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక మామూలుగా యూనో కొన్ని కొన్ని ఇంపార్టెన్సెస్ ఉంటాయన్నమాట. నిజంగా వింటే చాలు, కడుపు నిండిపోతుంది, అలా నోట్లో లాలాజలం వచ్చేస్తుంది అన్నమాట. సో మరి ఫుడ్ లవర్స్ అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన రోజు అన్నమాట ఈరోజు. మరి వరల్డ్ బిర్యానీ డే అన్నమాట. నిజంగా యూనో ఎక్కడన్నా అయితే సంగతి వేరు, కానీ మన హైదరాబాద్లో మాత్రం బిర్యానీ అంటే చాలా చాలా స్పెషల్. అసలు హైదరాబాద్లో స్పెషల్ ఏంటంటే, ఫస్ట్ అందరు చెప్పేది ఫుడ్కి సంబంధించి అయితే బిర్యానీ అనే చెప్తారు అందరూ కదా. నిజం, ఎందుకంటే యూనో యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, బిర్యానీలో రెండు రకాలు ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ అని అనుకుంటూ ఉంటారు. కానీ వెజిటేరియన్ దాన్ని బిర్యానీ అనరు, యాజ్ సచ్ జనరల్గా అంటే అంటాం, కానీ అది పులావ్ అంటారన్నమాట. నాన్ వెజ్ కలిసి ఉన్నదాన్నే బిర్యానీ అంటారంట. అయితే మనకి తెలుసు, మన హైదరాబాద్లో హైదరాబాదీ దమ్ బిర్యానీ చాలా చాలా ఫేమస్. అండ్ యూనో చాలా రకాలు ఉన్నాయన్నమాట దీంట్లో, చాలా చాలా స్టైల్స్ ఉంటాయి. అండ్ మనకు తెలుసు, మన ఇండియా మొత్తంలో అసలు హైదరాబాద్ అయితే చాలా ఫేమస్ అనుకోండి, లాట్ ఆఫ్ క్యుజీన్స్ అవి దొరకడం. బట్ మన ఉత్తరప్రదేశ్లో లక్నౌలో మాత్రం చాలా వైడ్ వెరైటీ క్యుజీన్స్ దొరుకుతూ ఉంటాయి. లక్నౌ స్టైల్ వేరేగా ఉంటుంది. అండ్ యూనో అటు సైడ్ అయితే వెస్ట్ బెంగాల్లో కోల్కతా స్టైల్ వేరేగా ఉంటుంది. కింద కేరళలో అయితే మలబార్ స్టైల్ వేరే ఉంటుంది. మరి కర్ణాటకలో అయితే ఆ స్టైల్ వేరేగా ఉంటుంది, భత్కలీ స్టైల్ అంటారంట. నిజంగా రకరకాల స్టైల్స్ ఉన్నాయన్నమాట మరి బిర్యానీలో. నిజంగా తినేవాళ్ళకైతే పండగే పండగ. అందులోకి ఈరోజు మరి సండే కదా, అఫ్కోర్స్ మరి ఈరోజు మాత్రమే సెలబ్రేట్ చేస్తారంటే ఫస్ట్ సండే ఆఫ్ జూలై అనమాట. జూలైలో ఏ సండే వస్తే ఆ ఫస్ట్ సండే సెలబ్రేట్ చేసుకుంటారు వరల్డ్ బిర్యానీ డేగా. మరి ఫుడ్ లవర్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అవి విశేషాలు. మరి హ్యాపీగా మీరందరూ కూడా భోజనం టైమే కాబట్టి ఇప్పుడు కుదిరితే ఎప్పుడో లేదు ఈవినింగ్ కూడా తినేయొచ్చు అన్నమాట. ఆల్రెడీ తింటూనే ఉంటున్నట్టున్నారు చాలామంది కదా. సో భలే భలేగా ఉంటుంది నిజంగా ఫుడ్ లవర్స్ అందరికీ కూడా. అండ్ ఫ్రెండ్స్, మరి సుపైత్ సాంగ్ అయితే సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ భలే భలే మొగాడవే నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: magari vuoi.
1: మీరు వింటున్నారు 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం. మన రెయిన్బో క్లాక్ లో 4 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, పుష్కర ఘాట్లు, వసతి సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలోని బ్యారేజీల నిర్వహణ కొనసాగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాస్త్రీయ పరీక్షల అనంతరం అవసరమైన పునరుద్ధరణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రముఖ సాంస్కృతిక సాహిత్య సంస్థ వాగ్ధార ఆధ్వర్యంలో ముంబైలో ఈరోజు నిర్వహించిన వాగ్ధార భారత ఎక్స్ప్రెస్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి సీతక్క, ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్లో ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 16 నుంచి HMDA గ్రౌండ్స్లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన, అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కుమ్మరి, మేదరి, పద్మశాలి వంటి అన్ని సాంప్రదాయ కులవృత్తుల వారికి ఇక్కడ ఉచితంగా స్టాల్స్ కేటాయిస్తున్నట్టు వెల్లడించారు.

వరంగల్ జిల్లా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ఈ నెల 18వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ పేర్కొన్నారు. నల్గొండ జిల్లా పెదకాపర్తి వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. హైదరాబాద్ వస్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు కారును వేగంగా ఢీకొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఫ్రాన్స్ జట్టు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అమెరికా పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా స్టేడియంలో ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 1-0 తేడాతో పరాగ్వేను ఓడించింది. ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే 70వ నిమిషంలో ఏకైక గోల్ చేసి తన జట్టును గెలిపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 FM Rainbow, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మరి మన స్నాక్ టైంలోకి. సో స్నాక్ టైంలో మనం మాట్లాడుకుందాము మూవీకి సంబంధించిన విశేషాలు. సో మరి ఏ మూవీ ఎక్కడి దాకా వచ్చింది, మూవీలో ఎవరెవరు కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు, ఏ మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది, నిర్మాణాంతర కార్యక్రమాలు ఎక్కడి దాకా వచ్చింది, ఇలాంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము. కానీ సూపర్ హిట్ సాంగ్ తర్వాత వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గజనీ నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

మీరు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్నాక్ టైం అండ్ నేను మీ ఆర్జే అనుష.

సో స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మూవీ అప్డేట్స్ గురించి కదా. సో ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక మనందరికీ తెలుసు, మరి మన లెజెండరీ డైరెక్టర్ అయిన ఈవివి సత్యనారాయణ గారు ఎంత ఎంటర్టైనర్గా ఉన్న సినిమాలని తీశారో, మళ్ళీ మళ్ళీ చూసి సరదాగా నవ్వుకునే సినిమాలు తీసి అందరినీ ఎంతగానో అలరించారు. అండ్ యూనో వాళ్ళ ఓన్ బ్యానర్తో ఆయన సినిమాలు నిర్మించారు, అది కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మరి ఆయన కొడుకు ఉన్నారు కదా ఆర్యన్ రాజేష్, సో ఆయన ప్రజెంట్ ఇప్పుడు నిర్మిస్తూ ఉన్నారన్నమాట ఒక సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారితో కలిసి. మరి హీరో హీరోయిన్ ఎవరు అంటే కనుక కోర్ట్ సినిమా వచ్చింది, మనందరికీ తెలిసిందే. సో ఫేమ్ కోర్ట్ సినిమా ఫేమ్ హర్ష రోషన్ ఉన్నారు కదా, సో తను యాజ్ అ హీరోగా అండ్ అచర్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారన్నమాట ప్రియాంక అచర్. అయితే ఇది కూడా మంచి ఎంటర్టైనర్గానే ఉంటుంది, కాకపోతే నిజ జీవితంలో జరిగిన కొన్ని అంశాలు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి తీసుకుని మొత్తం కథంతా కూడా అల్లుకోవడం జరిగిందంట. మోస్ట్లీ అయితే కనుక నిజ జీవితం మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు, బట్ ఇట్స్ అ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని చెప్తూ ఉన్నారనమాట. మరి డెఫినెట్గా ఇవి సత్యనారాయణ గారిని గుర్తు చేస్తామని చెప్తూ ఉన్నారు. సో ఆ విశేషాలన్నీ ఎలా ఉన్నా కూడా యూనో డెఫినెట్గా మన అందరికీ కామెడీ అంటే బాగా ఇష్టం కాబట్టి ఎంటర్టైనర్ అయితే ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం కాబట్టి ఆ సినిమా రావడానికి టైం చాలా ఉంది. ఎందుకంటే మొన్న శనివారమే సారీ నిన్న శనివారమే స్టార్ట్ అయింది కాబట్టి సినిమా అంతా మేకింగ్, కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ మంచి పాట వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ కోర్ట్ నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: సొంత మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వినారు. సో ఫ్రెండ్స్, మనమున్నాము స్నాక్ టైమ్ లో. అండ్ నేను మీ ఆర్జే అనుష. స్నాక్ టైమ్ లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మూవీ అప్డేట్స్ గురించి. సో ఆ విశేషాలకు వెళ్ళిపోతే

కనుక మరి వెంకటేష్ గారు అలాగే కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు హీరోలుగా అనిల్ రాయపూడి గారి దర్శకత్వంలో ఒక సినిమా వస్తూ ఉంది అండ్ మేకింగ్లో ఉంది, మనందరికీ తెలిసిందే. అయితే యూనో ఆ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేద్దాము అని అనుకుంటూ ఉన్నారంట టీమ్ మెంబర్స్ అంతా. సో నిజమే, మరి లాస్ట్ టైం ఏమో యూనో సంక్రాంతికి వస్తున్నాం, ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ గారు ఇలా రిలీజ్ చేశారు, మరి ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేద్దామని అనుకుంటూ ఉన్నారు. ఆఫ్కోర్స్ యూనో ఈ సినిమాకి సంబంధించి మనకు తెలుసు రకరకాల గుసగుసలు వినిపించాయనుకోండి అప్పట్లో, ఇట్స్ అ రీమేక్ అని అదని ఇదని, బట్ అది కాదు. కంప్లీట్ యూనో దేనికి సంబంధం లేదు ఈ సినిమాకి సంబంధించి ఉన్న కథా కథాంశాలన్నీ కూడా. సో ఆయన ఓన్ గానే అంతా రాసుకోవటం జరిగిందని ఆల్రెడీ మనం వింటూ వచ్చామనుకోండి. సో మరి కీర్తి సురేష్ గారు అలాగే కృతి శెట్టి గారు దీంట్లో హీరోయిన్స్గా నటిస్తూ ఉన్నారు. షూటింగ్ అంతా కూడా చాలా చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. మరి నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జరిగిపోతూ ఉన్నాయన్నమాట. టైం ఉందనుకోండి, కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరి

అనుకోండి. సో మరి కీర్తి సురేష్ గారు అలాగే కృతి శెట్టి గారు దీంట్లో హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. షూటింగ్ అంతా కూడా చాలా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోతుంది. మరి నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జరిగిపోతూ ఉన్నాయన్నమాట. టైం ఉందనుకోండి, కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మరి ఫినిష్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కాబట్టి మొత్తం అంతా చేసేస్తూ ఉన్నారు. సో మరి జీవి ప్రకాష్ గారు దీనికి మ్యూజిక్ అందిస్తూ ఉన్నారన్నమాట. సో ఏ విశేషాలు అవి అలా ఉన్నా ఆ సినిమా కోసం కొంచెం వెయిట్ చేయాలి. కొంచెం ఏంటి, ఇంచుమించు దగ్గర దగ్గర ఒక 5 మంత్స్ అయితే డెఫినెట్గా మనం వెయిట్ చేయాలి కాబట్టి చాలా టైం ఉంది. కానీ మంచి పాట వినడానికి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ రంగుదే నుంచి వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: FM Rainbow 101.9.
1: ద వారియర్ చిత్రం నుంచి సుఫైట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము స్నాక్ టైంలో. నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటున్న మూవీ అప్డేట్స్ గురించి. సో ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక, మరి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరోగా నటించిన యూనో జైలర్ 2 మూవీ గురించి ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం. అండ్ అక్టోబర్లో రిలీజ్ అవుతుంది అని కూడా మాట్లాడుకున్నాం. మరి ఆ సినిమా తర్వాత 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట పైప్ లైన్లో, అయితే ఇంకా అఫ్ కోర్స్ మేకింగ్లో ఉన్నాయనుకోండి. రజనీకాంత్ గారు మరి డ్రాగన్ దర్శకులు అశ్విత్ మారిముత్తు ఇద్దరు కాంబినేషన్లో వస్తుందన్నమాట సినిమా. దాని పేరే ధర్మన్. అయితే మరి ఫస్ట్ లుక్ అదే కాకుండా సెకండ్ లుక్ పోస్టర్లలో కూడా మంచి హైప్ని అందుకుందనమాట మూవీ అంతా కూడా. సో ఫ్యాన్స్ అందరూ చాలా వెయిటెడ్గా ఉన్నారు. సో సంథింగ్ డిఫరెంట్గా ఉందన్నమాట ఆ పోస్టర్ అంతా కూడా చూస్తుంటే. మరి అంతే డిఫరెంట్గా మూవీ ఉంటుందా లేదా అని డెఫినెట్గా డిస్కషన్స్ అయితే వస్తూ ఉంటాయనుకోండి. కానీ డెఫినెట్గా అందరినీ మెస్మరైజ్ చేసే కథా కథాంశంతోనే మీ ముందుకి రాబోతున్నాం అని చెప్తూ ఉన్నారన్నమాట దర్శకులు అశ్విత్. అయితే ఈ మధ్యనే మరి షూటింగ్ స్పాట్లో తీసిన మరి పిక్చర్స్ రిలీజ్ చేసి ఇంకా కూడా మరి ఎంతూజియాజం పెంచారనమాట ఫ్యాన్స్ అందరి మధ్యన. డెఫినెట్గా మరి రజనీకాంత్ గారి సినిమా అంటేనే అందరికీ చాలా చాలా ఇష్టం. అందులోనూ ఎలా ఉంటుంది ఏంటి అని డెఫినెట్గా అనిపిస్తూ ఉంటుంది. ఏ కథతో మనం ముందుకు రాబోతున్నారు, ఎంత స్వాగ్తో ఎంత స్టైల్తో మళ్ళీ రాబోతున్నారు, ఇలాంటివన్నీ కూడా డిస్కషన్స్ ఉంటాయి ఫ్యాన్స్ మధ్యన. మరి వాటన్నిటికీ కూడా ఫస్ట్ ఆఫ్ పెట్టాలంటే డెఫినెట్గా మనం రిలీజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి, లేదు అంటే టీజర్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, అప్పుడు దాకా వెయిట్ చేయాలంటే మరి తప్పదు, కానీ మంచి సాంగ్ వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ రోబో నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: చంద్రముఖి అండ్ సాహో మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విన్నారు. సో ఫ్రెండ్స్, మన 2 o'clock లో 5 గంటలు కావస్తుంది. తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు.
1: హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు 1వ ఫేజ్ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు రాశారు. హైదరాబాద్ నగరంలోని అర్హులైన పేదల కోసం 1 లక్ష నూతన గృహాలను నిర్మించేందుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, పుష్కర ఘాట్లు, వసతి సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే రాష్టంలోని బ్యారేజీల నిర్వహణ కొనసాగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాస్త్రీయ పరీక్షల అనంతరం అవసరమైన పునరుద్దరణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రముఖ సాంస్కృతిక సాహిత్య సంస్థ వాగ్ధార ఆధ్వర్యంలో ముంబైలో ఈరోజు నిర్వహించిన వాగ్ధార భారత్ ఎక్స్ప్రెస్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు ఈ సందర్బంగా అవార్డులు అందజేశారు. ఫిఫా సాకర్ ప్రపంచకప్లో ఫ్రాన్స్ జట్టు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అమెరికా పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా స్టేడియంలో ఈ ఉదయం జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 1-0 తేడాతో పరాగ్వేను ఓడించింది. ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ 70వ నిమిషంలో ఏకైక గోల్ చేసి తన జట్టును గెలిపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తాజా ట్యూన్స్ లోకి. సో మరి మన లేటెస్ట్ హిట్ సాంగ్స్ అన్ని వింటూ తాజా తాజా అయిపోదాము. మరి అలా చేయాలంటే సూపర్ హిట్ సాంగ్ స్టార్ట్ చేసేది వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ మన శంకర వరప్రసాద్ గారి నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం.

0: ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: FM Rainbow 101.9. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనము నము తాజా ట్యూన్ సెగ్మెంట్ లో నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి తాజా ట్యూన్ సెగ్మెంట్లో ఫ్రెష్ మరి హిట్స్ అన్నీ కూడా వింటూ ఉన్నాం కదా. నిజమే, ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉండాలి అనుకుంటుంది, కానీ మన చుట్టూ ఉన్న వాతావరణం పరిస్థితులు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఒక్కొక్కసారి ఉండనివ్వకపోవచ్చు. కానీ ఏదన్నా మన చేతుల్లోనే ఉంటుంది, కాబట్టి మనం ఎప్పుడు హ్యాపీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి అంటే మనకు నచ్చిన చోట, నచ్చిన మనుషుల మధ్యన అండ్ నచ్చిన మ్యూజిక్ వింటూ ఉంటే కనుక సరదాగా ఎంత కష్టాన్నైనా అలా దాటేయచ్చు అన్నమాట. బికాస్ యూనో, మన కష్టం ఉంది అని చెప్పేసి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే బరువెక్కిపోతుంది, కానీ లైట్ అవ్వదు. సో అలా లైట్గా చేసుకోవాలంటే తాజా ట్యూన్స్ వినాలి, వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయ ఉత్సాహ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సుపైత్ సాంగ్ మీకోసం.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: FM Rainbow 101.9.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
1: Rainbow 101.9.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనము తాజా ట్యూన్స్ లో అండ్ తాజా తాజా ట్యూన్స్ విని అలా తాజాగా అయిపోయాం.

కదా. మరి ఏనో బోలెడన్ని విశేషాలు మనం ఈరోజు సూపర్ సండే రోజు మాట్లాడుకున్నాము. మంచి మంచి పాటలు, అందమైన మాటలతో అలా అలా ఎంజాయ్ చేసేసాం కదా. సో మరి మన డబుల్ కమీటా షోలోని ఇన్ని సెగ్మెంట్స్లో ఇన్ని మరి మాటలు మాట్లాడుకుని పాటలు విన్నావు. మరి ఇప్పుడు సైన్ ఆఫ్ చెప్పేసి టైం వచ్చింది కాబట్టి, ఎందుకు అంటే మరి మన షో టైం అయితే అయిపోతుంది. అండ్ మరి 5:45కి మరికొద్ది సేపట్లో ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడకం గురించి డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఈరోజు మనతో ఉన్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు. యాంటీబయాటిక్ అనగానే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఆందోళన ఉంటుంది. చిన్నపిల్లలు అనేసరికి మరింత జాగ్రత్తగా ఉండాలి అని తల్లిదండ్రులకి ఒక హంట్ చేస్తూ ఉంటుంది ఆ ఆలోచన. దీని వాడకంలో ఉన్న లాభాలు నష్టాలు, అసలు దీనిపైన ప్రజలకున్న అపోహలు ఏ విధంగా మనం నివారించవచ్చు, యాంటీబయాటిక్ వరకు వెళ్లకుండా చిన్న చిన్న సమస్యల్ని ఎలా అధిగమించవచ్చు, ఇలా మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, యాంటీబయాటిక్ అనగానే అందరూ భయపడిపోతారు, అది చిన్నపిల్లలు అనేసరికి మరింత భయం ఎక్కువ అవుతుంది. సో దీని వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు?
1: లవణి గారు, యాంటీబయాటిక్ అనగానే తల్లిదండ్రులు భయపడుతున్నారు, కానీ ఇప్పుడు యాంటీబయాటిక్ అంటే ఈ సమాజం, మానవాళ్ళు ఎంత భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యాంటీబయాటిక్ ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్, అంటే రెండు వైపులా పదునున్న కత్తి. ఒక పక్క ఎంత మేలు చేసి ప్రాణాలు కాపాడుతుందో, దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే అది మానవాళికి, తర్వాత మన పర్యావరణానికి కూడా ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుంది. సో యాంటీబయాటిక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే పెన్సిలిన్ కనుక్కున్నారో, ఫస్ట్ యాంటీబయాటిక్ కనుక్కున్నారో, సో అది ఎన్నో ఇప్పటివరకు యాంటీబయాటిక్స్ ఇన్వెంట్ చేశాక కొన్ని కోట్ల మంది ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకున్నారు యాంటీబయాటిక్ వల్ల. కానీ ద అదర్ సైడ్, నెగిటివ్ సైడ్ ఏంటంటే, ఈ యాంటీబయాటిక్ విచ్చలవిడిగా వాడటం వల్ల సంవత్సరానికి దాదాపు 12.5 లక్షల మంది, 2019 సంవత్సరంలో స్టాటిస్టిక్స్ చూస్తే దాదాపు 12.5 లక్షల మంది డైరెక్ట్గా యాంటీబయాటిక్ వాడటం వల్ల చనిపోయారు. దాదాపు 5 లక్షల మంది ఇండైరెక్ట్గా ఈ యాంటీబయాటిక్స్ దుర్వినియోగం వల్ల చనిపోయారు. సో యాంటీబయాటిక్ విషయంలో తల్లిదండ్రులు, డాక్టర్స్, సొసైటీ, ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు అందరూ కూడా చాలా జాగృతగా ఉండాలి. దాన్ని అవసరం ఉన్నప్పుడే వాడాలి, సరైన మోతాదులో వాడాలి, సరైన డ్యూరేషన్లో వాడాలి, సరైన కాంపోనెంట్ వాడాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం యాంటీబయాటిక్ వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ పొందొచ్చు, యాంటీబయాటిక్ వల్ల జరిగే నష్టాలని మనం నివారించుకునే అవకాశం ఉంది.
0: ఈ యాంటీబయాటిక్ అనేది ఇప్పుడు 3 రోజులు కంపల్సరీ వాడాలి, 5 రోజులు కంపల్సరీ వాడాలి, మధ్యలో మానేయకూడదు అని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్?
1: యాంటీబయాటిక్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన రోజులు వాడాలి. డాక్టర్ 3 రోజులు ప్రిస్క్రైబ్ చేస్తే 3 రోజులు వాడాలి, వారం రోజులు ప్రిస్క్రైబ్ చేస్తే 1 వారం రోజులు వాడాలి, 3 వారాలు ప్రిస్క్రైబ్ చేస్తే 3 వారాలు వాడాలి. ఎందుకంటే యాంటీబయాటిక్ అన్నది ఏ యాంటీబయాటిక్ వాడాలి, ఎంత డోసులో వాడాలి, ఎన్ని రోజులు వాడాలన్నది ఆ డిసీజ్ కండిషన్ బట్టి, ఆ పేషెంట్ కున్న సివియారిటీని బట్టి, ఏదైతే క్రిమి ఉందో దాని లక్షణాలు బట్టి, దాని స్ట్రెంగ్త్ను బట్టి మనం డిసైడ్ చేసి కోర్స్ చేస్తాం. సో పేరెంట్స్ ఏం చేయాలంటే, యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే తీసుకోవాలి. వాళ్ళు ఎంత డోస్ చెప్తే ఎంత డోస్ వాడాలి, ఎన్ని రోజులు చెప్తే ఎన్ని రోజులు వాడాలి. సో చాలామంది ఏం చేస్తారంటే, యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అది కొంత అవగాహన లేకపోవడం కావచ్చు, ఆర్థిక కారణాల వల్ల కావచ్చు. యాంటీబయాటిక్స్ అంటే కాస్ట్లీ ఉంటాయి యూజువల్గా. సో ఒక డాక్టరు 5 రోజులు కోర్స్ రాసినప్పుడు ఒక బాటిల్ తీసుకుంటారు, ఆ బాటిల్ 2 డేస్ వస్తుంది, మిగతా 3 డేస్ వాడరు. సో డాక్టర్ స్పెసిఫిక్గా 2 డేస్ రాసిన, 2 బాటిల్స్ రాసిన, ఫార్మసిస్ట్ ఇవ్వలేదని పేరెంట్స్ తీసుకోరు. సో ఈ రెండు మేము కామన్గా చూసాయి. సో ఇంకోటి ఏంటంటే, ఆ యాంటీబయాటిక్ కలపడంలో యూజువల్గా యాంటీబయాటిక్ పౌడర్ ఫామ్లో వస్తుంది మెజారిటీ ఆఫ్ ద యాంటీబయాటిక్స్. దాంట్లో ఒక పౌడర్ ఉంటుంది, ఒక మార్క్ ఉంటుంది, ఆ మార్క్ వరకు నీరు పోసి దాన్ని షేక్ చేసి

0: మనమిస్తాం. కానీ తరచుగా పేరెంట్స్ అందరూ గమనించాల్సింది ఏంటంటే, మనం వాటర్ ఆ మార్క్ వర్క్ పోస్తామో అది కరెక్ట్ అనుకొని చాలా మంది పేరెంట్స్ కలుపుతారు, అది 2 డేస్ కూడా రాదు. దానివల్ల 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, అది సరైన అమౌంట్లో సరైన మోతాదులో మనం వాటర్ పోయలేదు కాబట్టి అది థిక్ అవుతుంది, అంటే దాని స్ట్రెంగ్త్ చాలా ఎక్కువవుతుంది. మనం
1: డిజాల్వ్
0: అంటే దాని తక్కువ ఉంది వాటర్. అంటే యూజువల్ గా ఏంటంటే దాంట్లో ఆ కట్ వర్క్ పోసాక షేక్ చేయాలి, షేక్ చేస్తే అది కిందికి దిగుతుంది లైన్, మళ్ళీ కొంచెం ఆ గ్యాప్ ఫిల్ చేయాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ ఏదైతే లైన్ అఫర్ వర్క్ పోసి చేయడం వల్ల వాళ్ళు ఇవ్వడం ఎక్కువ డోసులు ఇస్తున్నారు పిల్లలకి, ఎందుకంటే థిక్ సొల్యూషన్, అంటే 30 ml రావాల్సిన సొల్యూషన్ కాస్త మనం యాక్చువల్ గా మనం వాటర్ పోస్తే 30 ml అవుతుంది. మనం అక్కడ వరకే పోసి అంతటితో షేక్ చేయకుండా వదిలిపెట్టేస్తే 20 ml అవుతుంది. అంటే మనం 20 ml అది చూసుకోకుండా 30 ml అనుకోని మనం ఇవ్వాల్సిన డోసు 5 ml ఇస్తుంటే అది స్ట్రాంగ్ అవుతుంది. అట్లనే మనం కంప్లీట్ కోర్స్ రాదు. సో వాళ్ళు తప్పకుండా ఆ కరెక్ట్ సరైన మోతాదులో వాటర్ పోసి దాన్ని షేక్ చేసి ఇవ్వడం ద్వారా మనం ఆ కోర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది, సరైన డోస్ లో మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని కొన్ని యాంటీబయాటిక్స్ లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, కలిపాక యూజువల్ గా డిస్కలర్ అవుతుంది, ఆ డిస్కలర్ కాకుండా దాన్ని చల్లటి ప్రదేశంలో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్ లో, లేదంటే ఎండ పడకుండా, కొన్ని కొన్ని డ్రగ్స్ ఎండ పడటం వల్ల వేడి కూడా దాని కలర్ మారి దాని పొటెన్సీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు యాంటీబయాటిక్ ప్రిపరేషన్ లో దాన్ని నిల్వ చేయడంలో మనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
1: అయితే ఇప్పుడు జనరల్ గా సాధారణంగా ఒక జ్వరం వచ్చింది అనుకోండి డాక్టర్ గారు, ఒక మనం జనరల్ గా మెడిసిన్ ఇస్తాం పిల్లలకి, కొంచెం ఒళ్ళు వేడిగా ఉంటే తడిగుడ్డ పెట్టి తొడవడం అని అట్లాంటి ప్రికాషన్స్ ఫస్ట్ ఎయిడ్ అంతా ఇంట్లో చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఎన్ని రోజులు అలాగ మనకి ఒక 2 డేస్ చూసాం, 3rd డేకు కొంచెం కంగారు అనిపిస్తుంది, ఎన్ని రోజులు చూసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని రోజులు ఇంకా తగ్గకపోతే యాంటీబయాటిక్ వెళ్ళాలి?
0: సో ఎన్ని రోజులు చూసాక డాక్టర్ దగ్గర వెళ్ళాలనేది ఫస్ట్ పార్ట్, ఎన్ని రోజులు చూసాక యాంటీబయాటిక్ వాడాలనేది సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్లో ఎన్ని రోజులు చూసాక అంటే, యూజువల్గా కొన్ని కొన్ని ఫీవర్స్ ఉంటాయి, ఒకటే రోజులో ఫిట్స్ వచ్చేసి ఆ బాబు అన్కాన్షియస్ అయ్యి ఆయాసపడితే వెంటనే సేమ్ డే వెళ్ళాలి మనం. సో ప్రమాదకరం లేని ఫీవర్స్ అంటే సింపుల్ జ్వరము, జలుబు, దగ్గు, మోషన్స్ కానీ, వామిటింగ్ కానీ, ఆ పాప కానీ బాబు కానీ యాక్టివ్గా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకపోవటం, ఆహారం మంచిని తీసుకోవటం, యూరినోట్ బాగానే ఉండటం, తర్వాత వాళ్ళ సెన్సోరియం అంటే వాళ్ళ స్పృహలో ఉండటం బానే ఉంది, తర్వాత వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ అంటే కాళ్ళు చేతి చల్లకి పట్టడం కానివ్వండి, సో డిసోరియంటేషన్ ఉండటం కానీ, ఫిట్స్ రావటం కానివ్వండి, విపరీతమైన ఆయాసం రావటం కానివ్వండి, ఇట్లాంటివి లేవంటే మాత్రం మనం సింపుల్ వైరల్ ఫీవర్స్కి, అది వైరల్లో బ్యాక్టీరియా తెలియదు మనకు, సింపుల్ ఫీవర్స్కి మనం వెయిట్ చేయొచ్చు 3-4 డేస్. తర్వాత 3-4 డేస్ తర్వాత యాంటీబయాటిక్ ఇవ్వాలా లేదన్నది మనం క్లినికల్ ఎగ్జామినేషన్, డాక్టర్ చూశాక డాక్టర్ చూస్తాడు ఫస్ట్. ఇప్పుడు నా దగ్గరకు ఒక పాప వచ్చింది, ఆ పాపకి జలుబు, దగ్గు, గొంతు నొప్పి అని చెప్పారు. సో నేను త్రోట్లో టార్చ్ వేసి చూసినప్పుడు నాకు త్రోట్లో వైట్ ప్యాచ్ కనపడింది, సో ఫాలికల్స్ కనపడినాయి. సో అప్పుడు నేను యూజువల్ గా అది స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది, దానికి నేను యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. నేను ఇంకా సాలిడ్ గా నాకు ఎవిడెన్స్ కావాలనిపించినప్పుడు నేను ఆ థ్రోట్ ని, స్వాబ్ ని తీసుకొని కలెక్ట్ చేసి దూద్ ద్వారా, కాటన్ స్వాబ్ ద్వారా దాన్ని కల్చర్ చేయించుకొని నేను యాంటీబయాటిక్ ఇవ్వచ్చా లేదా నేను డిసైడ్ చేయొచ్చు. బట్ యూజువల్గా కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఫీవర్ వల్ల యూరిన్లో మంట రావటం, సో యూరిన్లో విపరీతమైన స్మెల్ రావటం, సో అట్లాంటివి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. యూజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది, దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. బట్ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తప్పకుండా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ చేశాకనే ఇవ్వడం ద్వారా, అంటే కల్చర్ చేయడం ఎందుకంటే మనం కల్చర్ 48 అవర్స్ పడుతుంది యూరిన్ ఇన్ఫెక్షన్లో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి తప్పకుండా యాంటీబయాటిక్ ఇవ్వాలి. బట్ 48 అవర్స్లో ఆ చైల్డ్కి ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ డేనే యూరిన్ కల్చర్ తీసుకున్నాక యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి ఆ కల్చర్లో సేమ్ యాంటీబయాటిక్ ఇవ్వచ్చు లేదంటే మార్చండి అని మనకు కల్చర్ రిపోర్ట్లో తెలుస్తుంది. సో ఈ యాంటీబయాటిక్ ఇవ్వండి అంటే ఇదే కంటిన్యూ చేస్తాం, లేదంటే కల్చర్ ఆధారంగా మనము ఆ యాంటీబయాటిక్ మార్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లా కొన్ని కొన్ని కండిషన్లో మనం చూడగానే యాంటీబయాటిక్స్ డైరెక్ట్గా స్టార్ట్ చేసే అవసరం ఉంటుంది. కొన్ని కొన్ని కండిషన్స్లో మనం 3rd రోజు డాక్టర్ చూసినా కానీ తెలియదు, అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆ చైల్డ్కి సింప్టమ్ బట్టి. సపోజ్ జ్వరంతో పాటు జలుబు, దగ్గు ఉందనుకోండి, అప్పుడు మనం బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, తర్వాత ఎక్స్రే చేయడం ద్వారా వాళ్ళకి న్యూమోనియా ఉందా తెలుసుకొని, న్యూమోనియా లేదు, బ్లడ్ కౌంట్స్ బాగానే ఉన్నాయి, న్యూట్రిఫిల్స్ లేవు, సో ఇవన్నీ బాగానే ఉన్నాయంటే మనం ఇంకొక 3-4 డేస్ చైల్డ్ సిక్ లేకుండా వెయిట్ చేయొచ్చు. సో అట్లా మనం 3 డేస్ తర్వాత అసెస్మెంట్ ద్వారా, మన క్లినికల్ అసెస్మెంట్ ద్వారా, తర్వాత వాళ్ళకి చేసే ల్యాబ్ టెస్ట్ ద్వారా యాంటీబయాటిక్ ఇవ్వచ్చో లేదో తెలుస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న డేటా ఏంటంటే 55% ఆఫ్ ద యాంటీబయాటిక్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ప్రొఫైలాక్సిస్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో 55% మందికి మనం ముందు జాగ్రత్తగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. యాంటీబయాటిక్ అనేది ముందు జాగ్రత్తగా ఇచ్చే మెడిసిన్ కాదు, యాంటీబయాటిక్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్నాక ఇచ్చేది. సో మిగతా 45% కన్ఫర్మేషన్ తర్వాత ఇస్తున్నారు. కానీ దాంట్లో 6%

0: దాన్ని కరెక్ట్గా తీసుకుంటాం, కరెక్ట్ డోస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లా యాంటీబయాటిక్ అన్నది మనం ఒకటి అన్నెసరిగా ఇస్తున్నాం 50% మందికి, రెండోది ఇచ్చింది కూడా కరెక్ట్ డోస్లో ఇవ్వలేకపోతున్నాం. సో ఇవి మనం అధిగమించాలి, ఎందుకంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా తీవ్రంగా మన మన వాళ్ళని వేధించబోతున్న సమస్య. ఎందుకంటే దాదాపు ఒక 3 దశాబ్దాల నుంచి కూడా కొత్త గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఏం రాలేదు. సెఫలోస్పోరిన్స్ వచ్చాక కొత్త గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఏం రాలేదు. సో ఇప్పుడు కామన్గా యూజ్ చేసే యాంటీబయాటిక్స్ అన్ని కూడా రెసిస్టెన్స్ ఆర్గానిజం అన్ని కూడా ఇప్పుడున్న క్రిమిలన్నీ కూడా చాలా మొండిగాయి. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పిల్లవాడిని ఏదైనా తప్పు చేస్తే దండిస్తే తను మా ఫస్ట్ టైం వింటాడు, మీరు రిపీటెడ్ గా అన్నెసరిగా మీరు కొడితే అతను రెబల్ అవుతాడు, అతను వినడు. సో అట్లనే యాంటీబయాటిక్స్ అనవసరంగా మనం ఇవ్వడం ద్వారా ఈ యాంటీబయాటిక్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది వచ్చి హాస్పిటల్స్ కూడా చాలా మంది మంచిగున్న పేషెంట్స్ హాస్పిటల్ పోయి వెంటిలేటర్ మీద పెట్టగానే హాస్పిటల్ ఎక్కువ నిమోనియాతో చనిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనం యాంటీబయాటిక్స్ ని జ్యుడిషియల్లీ యూస్డ్ యాంటీబయాటిక్ పాలసీ అనేది ఫాలో చేయాలి. సో ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకటి ఒక డాక్టర్గా, నేను ఒక డాక్టర్ కాబట్టి నా బాధ్యత ఏంటంటే నాకు దగ్గరకు వచ్చిన పేషెంట్ని నేను ఈ బాబుకి పాపకి యాంటీబయాటిక్ అవసరం ఉందా, ఒకవేళ అవసరం అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే నేను వాళ్ళకి ఇవ్వాలి. యాంటీబయాటిక్ ఇవ్వడం ద్వారా ఒకటి వాళ్ళకి అదనపు భారం, అంటే ఆర్థికంగా వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది, రెండోది ఆ బాబుకి కూడా నేను అన్నెసరీ యాంటీబయాటిక్ ఇస్తే రెసిస్టెన్స్ రావటం వల్ల ఫ్యూచర్లో ఈ యాంటీబయాటిక్ పనిచేయక మరి ఇంకా చాలా స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సో అట్లనే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ది మొత్తం మానవాళికి అంతా స్ప్రెడ్ చేయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా యాంటీబయాటిక్స్ మనం డాక్టర్స్ కమ్యూనిటీ ఎస్పెషలీ చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. సో అట్లనే పాలసీస్ కూడా గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఈ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తే యాంటీబయాటిక్ యూసేజ్లో, సో అప్పుడు కూడా ఈజీ ఉంటుంది. ఇంకోటి అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన దేశంలో ఉన్న ఇల్లిటరసీ వల్ల కానివ్వండి, వాళ్ళకి యాక్సెస్ టు హెల్త్ కేర్ కానివ్వండి, కొంత గ్రీడీ పీపుల్ ఉండటం వల్ల కానివ్వండి, ఈ పేరెంట్స్ వాళ్ళతో వాళ్ళే యాంటీబయాటిక్స్ చేసుకుంటారు. సపోజ్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్కి టైఫాయిడ్ ఉంది, నేను యాంటీబయాటిక్ ఇచ్చాను, వాళ్ళు ఒక 2 మంత్స్ తర్వాత సిమిలర్ సిమ్టమ్స్ ఉంటే ఈ సిమ్టమ్స్ అవే ఉన్నాయి కదా అని వాళ్ళే డయాగ్నోస్ చేసుకొని వాళ్ళే మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్లో యాంటీబయాటిక్ కొనుక్కొని వాళ్ళు మళ్ళీ ఆ కంప్లీట్గా కోర్స్ కొనుక్కోకుండా హాఫ్ బాటిల్ ఇవ్వటమో లేదంటే 2 రోజుల జ్వరం తగ్గిందని ఎప్పుడైనా పేరెంట్స్ ఏం గుర్తుకోవాలంటే, అంటే ఆ లక్షణాలు తగ్గినా ఆ కంప్లీట్ కోర్సు కంప్లీట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ అది తిరగబెట్టే అవకాశం ఉంది. చాలా మంది అట్లా చేయరు, ఒక 2-3 డేస్ ఫీవర్ నయం కాగానే లక్షణాలు తగ్గగానే వాళ్ళు ఆపేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఈ మెడికల్ షాప్ వాళ్ళు ఎవరంటే వాళ్ళు అడిగితే యాంటీబయాటిక్ కాదు, యాక్చువల్లీ ఏ మెడిసిన్ కూడా ఎక్సెప్ట్ పారాసిమాల్ లాంటి మెడిసిన్స్ ఎలక్ట్రా లాంటివి కాకుండా ఏ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ లేని డ్రగ్స్ ఇవ్వకూడదు, దాంట్లో కూడా మనం నియంత్రణ చర్యలు గట్టిగా చెప్పడం ద్వారా మానవాళికి పొంచి ఉన్న ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నదాన్ని మనం నివారించుకునే అవకాశం ఉంది.
1: మెరుగైన సమాజం కోసం, ఒక ఆరోగ్యమైన సమాజం కోసం మీరు చాలా చక్కని విషయాలు శ్రోతలకు తెలియజేశారు. అయితే ఈ యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు సహజంగా మనం పిల్లలు గమనిస్తే కొంచెం వీక్గా అనిపిస్తారు, అప్పుడు తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటి?
0: అంటే యాంటీబయాటిక్ వల్ల వీక్ అవడం అనేది పార్షియల్లీ కరెక్ట్, పార్షియల్లీ ఇన్కరెక్ట్ అండి. కరెక్ట్ ఎట్లా అంటే కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల, ఎమోక్సిల్ లాంటి యాంటీబయాటిక్స్ వల్ల కొంత డైరియా వచ్చే అవకాశం ఉంటుంది, ఆ డైరియా వల్ల వాళ్ళకి లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని యాంటీబయాటిక్స్ చేదు ఉంటాయి, ఓఫ్లాక్సిన్ లాంటి మెడిసిన్స్, వాటి వల్ల వాళ్ళు వామిట్ చేసే అవకుంటుంది, అప్పుడు వీక్ అవుతారు. సో అప్పుడు దాని టేస్ట్ మాస్ చేయడానికి మనం యాంటీబయాటిక్ తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనం ఇచ్చిన యాంటీబయాటిక్ సరైన కారణం వల్ల ఇచ్చింటే కనుక దాన్ని ఈ మోషన్స్ కాకుండా ప్రోబయాటిక్స్ అని ఉంటాయి, అంటే సాక్రోమైసిస్ అని, తర్వాత లాక్టోబయోసిస్ అని, ఇట్లాంటివి ఇవ్వడం ద్వారా వాళ్ళకి మోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి ఎలక్ట్రాల్ ఇస్తూ వాళ్ళకి వీక్ కాకుండా మనం చూసుకోవచ్చు. అట్లనే యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు వామిటింగ్ చేస్తే దాన్ని మాస్ చేసేందుకు వచ్చి జ్యూస్లో కానీ పాల్లో కానీ కల్పిస్తూ వాళ్ళని ఈ యాంటీబయాటిక్ వల్ల వచ్చే వీక్నెస్ మనం తగ్గించుకోవచ్చు.
1: ఓవరాల్ గా ఇది వాడుతున్నప్పుడు జనరల్ గా తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? నార్మల్ ఫుడ్ అంతా తీసుకోవచ్చా?
0: ఎస్, యాంటీబయాటిక్ వాడుతున్న క్రమంలో కూడా మనం రెగ్యులర్గా ఏం తీసుకుంటామో, హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటామో అవే తీసుకోవాలి. సో ఈ యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం కదా అని ఎక్కువ ఫీడ్ చేయటమో, ఎక్కువ వాళ్ళకి రిక్వైర్ ఉంటుందనో, లేదంటే యూజువల్గా ఏంటంటే ఇన్ఫెక్షన్లో మన మెటబాలిజం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అంటే మన క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి, ఫీవర్ వల్ల మన క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి, ఖర్చు అవుతుంటాయి, కాబట్టి మనకి ఎక్కువ న్యూట్రిషన్ కావాలి. సో యాంటీబయాటిక్ వల్ల కాకుండా ఇన్ఫెక్షన్ వల్ల మన బాడీ నీడ్స్ గుడ్ న్యూట్రిషన్, కాబట్టి తప్పకుండా ఆ టైంలో ఇన్ఫెక్షన్ ఉన్న టైంలో పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలి, ఎస్పెషలీ లిక్విడ్స్ బాగా ఇస్తుండాలి, జ్యూసెస్ కానీ, పాలు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఎలక్ట్రాల్ కానీ, ఇట్లాంటి ఇస్తూ నార్మల్ డైట్ ఇస్తే వాళ్ళు ఈ యాంటీబయాటిక్ వల్ల వచ్చే వీక్నెస్ని, తర్వాత నార్మల్గా ఇల్నెస్ వల్ల వచ్చే వీక్నెస్ కూడా వాళ్ళు అధిగమించే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ యాంటీబయాటిక్ వాడకం వల్ల వచ్చే రియాక్షన్స్ ఎలా ఉంటాయి?
0: సో యాంటీబయాటిక్ వల్ల కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వల్ల ఎనాఫిలాక్సిస్ అంటాం, అంటే రియాక్షన్, ఎలర్జిక్ రియాక్షన్, అది సివియర్గా కూడా కావచ్చు. సో దాంట్లో ఒకటి చూస్తే మనం ట్రైమెత్ప్రిమ్ సల్ఫమిథాక్సిజిన్ అని ఉంటుంది, సెప్ట్రాన్ అంటాం దాన్ని కామన్గా. సో దానివల్ల స్టీవెన్ జాన్సన్ అనే సిండ్రోమ్ సివియర్గా వచ్చే ప్రాణాంతకమైన రియాక్షన్.

0: రియాక్షన్ రావచ్చు. అంతేకాకుండా కొందరు పిల్లలకి సింపుల్ ర్యాష్ రావటము, సో ఇట్లాంటి రియాక్షన్స్ రావచ్చు. బట్ ఏదైనా డ్రగ్ పడినప్పుడు కొందరు పిల్లలకి ఫిక్స్డ్ డ్రగ్ ర్యాష్ అంటాం, ఎఫ్డిఆర్ అని, అంటే ఇవ్వగానే వాళ్ళకి ఫేస్లో, తర్వాత బాడీ మీద, ట్రంక్ మీద నల్లటి మచ్చలు పడతాయి, అవి లైఫ్ లాంగ్ పో. సో అదొక రియాక్షన్ కావచ్చు. సో ఇట్లాంటి ఈ ఫిక్స్డ్ డ్రగ్ రియాక్షన్ అనేది, తర్వాత జనరల్ ర్యాష్ అనేది కామన్, సింపుల్ అంటే ప్రాణాంతకం కానే కానీ స్టీవెన్ జాన్సన్ అనేది చాలా తీవ్రమైంది. దాంట్లో ఏంటంటే వాళ్ళ మ్యూకోజా, ఓరల్ మ్యూకోజా అంటే నోరంతా పగిలిపోతుంది, నాలుక ఎర్రబడుతుంది, లిప్స్ అన్ని క్రాక్ అవుతాయి, డ్రై అయిపోతాయి, కళ్ళు కూడా బాగా రెడ్ అయిపోయి, వాళ్ళ ఐలిడ్స్ స్వెల్లింగ్ కావటం, తర్వాత ఒంటి మీద ర్యాషెస్ రావటము, ఇట్లా స్టీవెన్ జాన్సన్ అనేది చాలా ప్రాణాంతకమైనది. సో అందుకే యాంటీబయాటిక్స్ అనేది మనం తప్పకుండా డాక్టర్ పరీక్షలు ఇవ్వాలి. యాంటీబయాటిక్ వల్ల ఎలాంటి మీకు దుష్ప్రభావం కనిపించినట్టు అనిపించినా, సర్టిఫికేట్ అనిపించినా, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయడం కానీ పర్సనల్గా వెళ్ళి కలవటం కానీ చేయాలి. లేదు అంత సివియర్ రియాక్షన్ ఉంటే వెంటనే ఆపి, ఎందుకంటే డాక్టర్స్ 24 గంటలు అవైలబుల్ ఉండకుంటే మీరు ఆ మెడిసిన్ ఆపేసి తర్వాత నెక్స్ట్ డే కలిసేందుకు ప్రయత్నించాలి.
1: చాలా చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: థ్యాంక్ యూ లవణి గారు, ధన్యవాదాలు.

ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడకం గురించి డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము.

రైట్ స్టూడియో టైం 6 గంటల రెడీ నిమిషాల 50 సెకండ్ అయింది ఎగ్జాక్ట్ గా. 5th July 2026 సండే, రైట్ వీకెండ్. మనందరం కూడా ఫ్యామిలీతో హ్యాపీగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండే సమయం, రైట్? మరి కొంతమంది అయితే హైదరాబాద్లో మరి వీకెండ్ వచ్చింది కాబట్టి పిల్లల్ని, భార్యమణిని, బంధువుల్ని లేదా స్నేహితుల్ని అందరినీ కలిపి అలాగా కారులో షికారు చేయడానికి ట్యాంక్ బండ్, అలాగే కొన్ని హైదరాబాద్లో మంచి మంచి ప్లేసెస్లో విజిటింగ్ చేస్తూ ఉన్నారు, రైట్? మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం నేనైతే వెల్కమ్ చెప్తున్నాను కలర్స్ ఆఫ్ ఇండియా అనే షోకి. మరి ఈరోజు కలర్స్ ఆఫ్ ఇండియాలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కృత్రిమ మేధ, రైట్? తెలుగులో చెప్తే అర్థమవచ్చు కొంతమందికి, బట్ ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా చెప్పినా కూడా ఏంటిది, ఎక్కడో విన్నట్టుగా ఉంది అని అంటున్నారు చాలామంది. ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, ఏఐ. ఏఐ అంటే అందరికీ అర్థమవుతుంది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అన్ని పనులు కూడా చాలా చాలా ఈజీగా అయిపోయాయి. జెన్జీ ఈ ఏఐని ఎన్నో రకాలుగా యూజ్ చేస్తున్నారు. అందులో కొన్నింటి గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ ఏఐ వచ్చిన తర్వాత పనులన్నీ చాలా సెకండ్స్ మీద అయిపోతుంది అన్నమాట. మరి ఇప్పటి జనరేషన్ వాళ్ళే కాకుండా పాత జనరేషన్ వాళ్ళు

ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ చిన్న పిల్లలు కూడా ఏఐని చాలా ఈజీగా వాళ్ళ హోంవర్క్స్ ని, వాళ్ళ క్వశ్చనర్స్ ని టకటక అడుగుతున్నారు, వాళ్ళ ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు రాసేస్తున్నారు చాలా ఈజీగా. మరి వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. 6 to 7 రైట్. తర్వాత వచ్చేసి 7 to 8 హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్. ఈ కార్యక్రమంలో మనం మన లిసనర్స్ తో చక్కగా మాట్లాడుకునే కార్యక్రమం ఇది. మరి దానికి నెంబర్స్ నేను చెప్తాను, ఆ టాపిక్ కూడా కొంత సమయం తర్వాత చెప్తాను. అండ్ 7:30 ఎగ్జాక్ట్ గా ఫైనల్ మ్యాచ్, అన్ఇంటరప్టెడ్ లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కమెంటరీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆఫ్ ది ఐసీసీ విమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఈవెంట్, ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా. వెన్యూ వచ్చేసి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ లో జరుగుతుంది. మరి 7:30 నుంచి ఫైనల్ మ్యాచ్ ఎండ్ అయినంత వరకు కూడా ఈ రిలే మనకి నడుస్తుంది, అది మన ట్రాన్స్మిటర్ పైన వస్తుంది. మరి మన షో వినాలనుకున్న వాళ్ళు మాత్రం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మన షోని హాయిగా నిరభ్యంతరంగా 9:30 వరకు శ్రావ్యంగా ఆనందంగా బ్రహ్మాండమైన సాంగ్స్ తో మీరు వినొచ్చు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మరి తర్వాత తెలంగాణ అనే కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మన భాష, తెలంగాణ భాషలో ఇక్కడ ఉన్నటువంటి కవులు, రచనలు చేసినటువంటి రచయితలు, అలాగే సినిమా రచయితలు, వీళ్ళందరూ కూడా మన తెలుగు భాషని, మన తెలంగాణ భాషని కాపాడుతున్నారు. మరి వాళ్ళ గురించి, ఈ తెలంగాణ మాండలికాల గురించి, మరి తెలంగాణ నుడికారాల గురించి మనం మాట్లాడుకుందాం. మనం 8 to 9 వరకు రైట్. మరి ఆ తర్వాత 9 to 9:30 మనం ట్రావెల్ చేసేటప్పుడు, ముఖ్యంగా నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి నేను చెప్తాను. రైట్. మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఇది స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి. రైట్. మరి నేను మీ స్నేహితుణ్ణి, ఆత్మీయుని ఎల్లేష్ని. నాకు 5 రూపాయలు ఉన్నాయి అనుకుంటున్నావా? 6 రూపం కూడా ఉంది. నరసింహ, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో లైఫ్ రంగులమయం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం ఎగ్జాక్ట్ గా 6:13:14 కూడా అయిపోయింది. ఆల్ రైట్ 6:14:06 అయింది ఎగ్జాక్ట్ గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను

మీ స్నేహితుడిని ఆత్మీయుని యలేష్ని ఇక్కడే ఉన్నాను. మరి మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు 7:30 నుంచి మ్యాచ్ అయినంత వరకు ఆల్మోస్ట్ 11:45 వరకు కూడా మన ట్రాన్స్మిటర్ పైన, అంటే ఈ 101.9 మెగాహెడ్స్ పైన అన్ ఇంటరప్టెడ్ లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కమెంటరీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆఫ్ ది ఐసీసీ విమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఈవెంట్, ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, వెన్యూ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్ నుంచి మనకి లైవ్ టెలికాస్ట్ అవబోతుంది, బ్రాడ్కాస్టింగ్ అవబోతుంది, మీరు వినొచ్చు. అయితే మన షోని వినాలనుకునే వాళ్ళు న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా చక్కగా హాయిగా శ్రావ్యంగా మన పాటల్ని మాటల్ని వినొచ్చు 9:30 వరకు. ఫెంటాస్టిక్. మరి ఇప్పుడు మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియాలో, మనం మాట్లాడుకుంటున్నాం కృత్రిమ మేధ, రైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏఐ. మరి దీని తర్వాత చాలామంది కూడా వారి యొక్క లైఫ్లో, అంటే మనందరి లైఫ్లో కూడా చాలా చేంజ్ వచ్చేసింది. అందరం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అలవాటు పడిపోయాం, దాంతోపాటు ట్రావెల్ చేస్తున్నాం మనందరం కూడాను, మన సొంత తెలివితేటలను కూడా వాడడం మర్చిపోయాం. ఆల్మోస్ట్ ఆఖరికి 2-2 కూడా తెలుసుకోకుండా దాన్ని కూడా చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చెక్ చేసే పరిస్థితులు వచ్చేసాయన్నమాట ఈ రోజుల్లో. అప్పట్లో ఎంత పెద్ద లెక్కలు ఇచ్చినా కూడా అవి ఈజీగా గాల్లోనే లెక్క వేసినటువంటి మేధస్సు ఉన్నటువంటి ఈ జనరేషన్ అంతా ఈ ఏఐకి అలవాటు పడిపోవడం వల్ల అలా అలా మారిపోతుంది. అండ్ కట్ చేస్తే కంపేనియన్షిప్ గురించి మనం మాట్లాడుకుందాం. సింగిల్గా లేదా ఒంటరిగా ఉండే రోజులు వచ్చేసాయండి ఈ రోజుల్లో, ఎందుకంటే అందరికీ కూడా ఆఫీస్, స్కూల్ ఇదంతా కూడా చాలా బిజీ స్కెడ్యూల్, అంటే మొయ్యలేనంత బరువు ఉండడం వలన ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడుకున్నా ఇమ్మీడియట్గా వాళ్ళు ఈ యొక్క కాంపేనియన్షిప్ కావాలి, ఎవరైనా మనకి నచ్చినట్టుగా మాట్లాడాలి, మనకి ఫ్రెండ్లీగా ఉండాలి, మనతోనే పాజిటివ్గా మాట్లాడాలనే ఆలోచనతో చాలామంది కూడా ఏఐని తమ ఫ్రెండ్గా, తమ బెస్టీస్గా భావించి తమ ఫీలింగ్స్ని, వారి కష్టాలని, హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నారంట. ఇది నేను చెప్పింది కాదు, ఒక రీసెర్చ్ ద్వారా తెలిసినటువంటి ఈ విషయం చాలా వాండరింగ్గా ఉంది కదా నిజంగా. ఇకపోతే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ట్రబుల్ షూట్. మరి ఇంతకుముందు మన ఇంట్లో ఏదైనా వస్తువు కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ రిపేర్ అయింది అనుకోండి, ఈవెన్ రేడియో రిపేర్ అయినా, టీవీ రిపేర్ అయినా, ఆఖరికి రిమోట్ కంట్రోల్ రిపేర్ అయినా, స్ట్రీట్లో ఉన్నటువంటి షాప్కో లేదా ఇంకెక్కడైనా పెద్ద షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి రిపేర్ చేయించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఏఐ వచ్చిన తర్వాత హౌ టు రిపేర్ రేడియో, హౌ టు రిపేర్ రిమోట్ కంట్రోల్ అంటూ దాన్ని చెక్ చేసుకొని చాట్ జీపీటీ ఆర్ ఏఐ 2లో చెక్ చేసి ట్రబుల్ షూట్ చేసేస్తున్నారట. నిజంగా ఇదైతే చాలా గ్రేట్, అందరికీ నాలెడ్జ్ వస్తుంది దీనివల్ల, ఏఐ వల్ల. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది, వాడుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది, వాడలేని వాళ్ళు ప్రమాదాలు కూడా సృష్టిస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లుగా అయితే చాలా ప్రమాదాలు మనకి న్యూస్లో కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది కూడా ఏఐ టూల్ యూస్ చేసి, మరి నేను చెప్పలేరు ఆ మాటల్ని, అలాంటి ప్రమాదాలకు అంచులు కూడా వెళ్ళి వాళ్ళు వాళ్ళ లైఫ్ని పాడు చేసుకుంటున్నారు, రైట్. ఇంకా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. మరి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్లో ఏఐ ఎలా యూస్ అవుతుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఈ ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే తమిళ్ అండ్ తెలుగులో రెండిట్లో కూడా సూపర్ హిట్ అయినటువంటి ఒక పాట ఉంది, మరి ఆ పాటలో సూర్య యాక్ట్ చేశారు అండ్ ఈ పాటని కార్తీక్ అండ్ హరిణి పాడారు, చాలా బాగుంటుంది. నయనతార అండ్ సూర్య యాక్ట్ చేసినటువంటి ఈ సినిమా మీకు ఎవరికైనా తెలిస్తే, గెస్ చేయగలిగితే నాకు 0402323488 డబుల్ టికి వాట్సాప్ చేయండి.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియోలో టైం 6:30 అయింది ఎగ్జాక్ట్గా. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు, ఎందుకంటే ఇందులో వచ్చే పాటలు మాటలు అన్నీ కూడా మన మనసుకి హత్తుకుంటాయి కాబట్టి. రైట్, మరి ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మన షోని, మన పాటల్ని, మాటల్ని చక్కగా హాయిగా వినొచ్చు. ఫెంటాస్టిక్. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, మనం ఏఐ టూల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేదే ఈ ఏఐ టూల్కి చాలా కీలకం అని, విటల్ రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పొచ్చు. మనకు కావాల్సినటువంటి జోక్స్ అలాగే గేమ్స్, ఇక ఏవైనా కూడా మూవీస్ కానీ లేదా మనకి పాత యాక్టర్లు ఎవరైతే ఇప్పుడు మన మధ్య లేని వాళ్ళు కూడా ఈ ఏఐ టూల్ ద్వారా వాళ్ళని రీక్రియేట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉంటే ఎలా ఉంటుందని కూడా ఏఐ టూల్తో చేసి మనకి మెస్మరైజ్ చేస్తున్నారు ఏఐ టూల్ డిజైనర్స్. ఉదాహరణకి ఆ రోజుల్లో శోభన్ బాబు గారు బ్రతికి ఉంటే ఈ రోజులు ఈ జనరేషన్ ఈ జెన్జీగా ఉంటే ఆయన ఎలా ఉంటారు, కృష్ణంరాజు గారు ఉంటే ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ గారే ఉంటే ఎలా ఉంటుంది, సో ఇలా నాగేశ్వరరావు గారు ఈ టైంలో ఉంటే ఎలా ఉంటుందని ఈ ఏఐ టూల్తో క్రియేట్ చేసి, రిక్రియేట్ చేసి మనల్ని అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుంది ఈ ఏఐ టూల్. మరి నిజంగా ఈ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్లో మాత్రం ఏఐ టూల్ వైటల్ రోల్ ప్లే చేస్తుందని గట్టిగా చెప్పొచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో డబ్బింగ్ పార్ట్ కూడా, మరి డబ్బింగ్ పార్ట్ని కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డబ్బింగ్ పార్ట్ని కూడా మనుషులతో కాకుండా ఏఐ టూల్తోనే చెప్పించడం జరుగుతుంది. సో అది ఎంతవరకు పర్ఫెక్ట్గా అవుతుందనే విషయం మనం కొద్ది రోజుల తర్వాత చెప్పగలగాలి, ఎందుకంటే అది మనిషి ఇచ్చినటువంటి ఎగ్జాక్ట్ ఫీలింగ్ని, ఎమోషన్ని ఇవ్వగలుగుతుందా లేదా అనే విషయం అనేది కొన్ని చోట్ల తప్పులు దొర్లై, బట్ అయినప్పటికీ కూడా ఏఐ టూల్నే వాడుతున్నారు ఈ డబ్బింగ్ స్టూడియోస్ వాళ్ళు. రియల్లీ. అలాగే కొన్ని పాటలను కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే రఫీ అండ్ తర్వాత కిషోర్ కుమార్ ఇలాంటి సింగర్స్ కూడా ఇప్పుడు పాడితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఏఐ టూల్తో చాలా సాంగ్స్ని రీక్రియేట్ చేసి రిలీజ్ చేశారు యూట్యూబ్లో, వాటిలో, సోషల్ సైట్స్లో. బట్ కొన్ని అయితే కొంతమంది మనసును దోచుకుంది, కానీ కొంతమంది మ్యూజిక్ లవర్స్ అయితే దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అంటూ దాన్ని ఆబ్జెక్ట్ చేయడం జరిగింది. సో రియలీ ఫెంటాస్టిక్ కదా. సో చూద్దాం మరి ఏఐ టూల్ ఎంతవరకు మన జీవితంలో అది మనల్ని ఫుల్ఫిల్ చేస్తుంది, మనల్ని ఎంతవరకు డ్రైవ్ చేస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. ఆ తర్వాత ఈ ఫ్యాన్ ఫిక్షన్ అనే స్టార్, ఈ ఫ్యాన్ ఫిక్షన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఫిల్మ్ స్టార్స్కి, ఫ్యాన్స్ ఎలా ఉంటారో, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏఐ టూల్తో అనే విషయాన్ని నేను తర్వాత చెప్తాను ఒక సాంగ్ అయిన తర్వాత. రైట్, మరి అలాగే టెక్నికల్ యూజ్గా కూడా ఈ ఏఐ టూల్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి నేను చెప్తాను. మరి అంతకన్నా ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ రెడీగా ఉంది మన ఈ షోలో. మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఆల్ సదరన్ స్టేట్స్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పాటలన్నీ కూడా ప్లే చేస్తాం కదా. ఇప్పుడైతే ఒక తమిళ్ సాంగ్ని మనం ప్లే చేసుకుందాం. ఇది ఎప్పుడో రిలీజ్ అయినటువంటి ఈ పాట, ఎప్పటికీ ప్లే చేసినా కూడా మనలో అందరం కూడా డ్యాన్స్ చేయాల్సిందే. మరి ఆ పాట గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను చెప్తాను ఆ పాట ప్లే చేస్తూ.

కిస్ చేశారా? అల్లారక్క రెహమాన్ మ్యూజిక్ కాంపోజిషన్ వచ్చినటువంటి సెన్సేషనల్ మూవీ ప్రేమికుడు. మరి ఈ మూవీ తమిళ్లో కాదలను. మరి ఈ మూవీలో ఫస్ట్ చాయిస్ అంటే ప్రభుదేవ నగ్మా కాకుండా ఫస్ట్ చాయిస్ ఎవరిదో తెలుసా? ప్రశాంత్, జీన్స్ ప్రశాంత్. అలాగే అమ్మాయి నగ్మా కాకుండా మాధురి దీక్షిత్ అనుకున్నారు. వాళ్ళకున్న కమిట్మెంట్స్ ఆల్రెడీ ఆక్యుపై అయ్యారు వేరే ప్రాజెక్ట్స్తో. సో వీళ్ళిద్దరినీ ఫైనల్ చేశారు.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: ಸೊ ಫ್ಯಾಂಟಾಸ್ಟಿಕ್ ಸಾಂಗ್ ವಿನಂಗದ ಕಾದಲನ್ ಪ್ರೇಮಿಕಿಡು. ಸೊ ತೆಲುಗು, ತಮಿಳ್ ಅಂಡ್ ಹಿಂದಿಲೂ ಕೂಡ ಸೂಪರ್ ಡೂಪರ್ ಹಿಟ್ ಅಯ್ಯನಟುವಂಟಿ ಈ ಮೂವಿಗೆ ಒಂದು ಒಕ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ವಿಷಯಂ మీకు చెప్పాలి. ఎందుకంటే మన ప్రభుదేవ తెలుగులో యాక్ట్ చేసినప్పుడు ఆయనకి తెలుగు రాదు కాబట్టి ఎవరిని తీసుకుందామా డబ్బింగ్ అని ఆలోచించారు.

వస్తే ఇక్కడ శ్రీనివాసమూర్తి గారిని తీసుకున్నారు డబ్బింగ్గా. మరి తమిళ్లో ప్రభుదేవాకి తమిళ్ వచ్చినప్పటికి కూడా ఆయనకి వాయిస్ అనేది కొత్తగా వచ్చిన అబ్బాయి మాట్లాడలేడేమో అని చెప్పి ఆల్రెడీ వాయిస్ మీద గ్రిప్పు లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్న వాళ్ళని తీసుకోవాలనుకుంటే అందులో ఎవరు చెప్పారో మీకు చెప్తే వండరింగ్ అవుతారు. నిజంగా రైట్, మన చియాన్ విక్రమ్ గారు చెప్పారు మన ప్రభుదేవాకి వాయిస్ ఓవర్ ఇన్ తమిళ్. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఆయన డబ్బింగ్ చెప్పిన తర్వాత ఈరోజు ఎంత పాపులర్ యాక్టర్ అయ్యారో నేను వేరేగా చెప్పక్కర్లేదు. నేషనల్ అవార్డ్ ఈ విక్రమ్. సో కష్టపడి ఎంత స్థాయికి వచ్చారంది, చాలామందికి ఇన్స్పిరేషన్ ఆయన డబ్బింగ్ చెప్పే వాళ్ళందరికీ కూడాను. సో రియల్లీ నా ఫేవరెట్, పర్సనల్గా నా కూడా ఫేవరెట్ యాక్టర్. అయితే ఫస్ట్ అయితే ఈ ప్రభుదేవా గారిని తీసుకుందాం అనగానే ఈ ప్రొడ్యూసర్ కేటీ కుంజుమోన్ గారు, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా నో ఈయన హీరో ఏంటండి, చాలా లీన్ ఫిజిక్ అండ్ బేర్డ్ లుక్తో అసలు యాక్సెప్ట్ చేయలేమండి మేము అన్నారు. కానీ కుంజుమోహన్ గారు మాత్రం నమ్మారు, డెఫినెట్గా ఈ మూవీ హిట్ అవుతుంది, నాకు నమ్మకం ప్రభుదేవా బాగా యాక్ట్ చేస్తారు అని చెప్పి ఆయన నమ్మకమే ఆ తర్వాత ప్రూవ్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయింది కదా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇకపోతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఈ ఏఐ వచ్చిన తర్వాత ఎలా చేంజెస్ అయ్యింది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, టెక్నికల్ యూస్ స్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఇంజనీర్స్ మాత్రం ఈ ఏఐ టూల్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు మెయిల్స్ రాసిన దగ్గర నుంచి ఈవెన్ మేల్ మేనేజర్స్కి లీవ్ మెసేజ్ కూడా ఎలా పెట్టాలి వాట్సాప్లని, దాన్ని కూడా చాట్ జీపీటీలో ప్రొఫెషనల్గా లీవ్ ఎలా అడగాలి, ప్రొఫెషనల్గా నాకు సిక్ ఉన్నదనే విషయాన్ని ఎలా చెప్పాలి, ఇలాంటి విషయాన్ని కూడా వాళ్ళు అడుగుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ వాడుతున్నటువంటి ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దాన్ని ఎన్రిచ్ చేయడం కోసం ప్రోగ్రామింగ్ అండ్ వెబ్సైట్ అండ్ యాప్ డెవలప్మెంట్ నెట్వర్క్ అండ్ టెక్నికల్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని ఏఐ టూల్ వాడేసి దాన్ని రిజాల్వ్ చేస్తున్నారు అన్నమాట. రియలీ ఫెంటాస్టిక్. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏఐ టూల్ అనేది ముఖ్యంగా ఐటీ పీపుల్కే బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటాం, కానీ చిన్న పిల్లలకు కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ హోంవర్క్స్ని కూడా ఇంప్రెస్ ఎలా చేయాలి, ఎంత బాగా రాస్తే నువ్వు హోంవర్క్ బాగా ఇంప్రెస్ అవుతుంది, మిస్ కానీ టీచర్ కానీ ఎలా మెచ్చుకుంటారు అనే విషయాన్ని వాళ్ళు యూస్ చేస్తున్నాయి ఏఐ టూల్ని. ఫెంటాస్టిక్. మరి తర్వాత రిలేషన్షిప్ విషయంలో కూడా ఏఐ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అలాగే ఆస్ట్రాలజీ విషయంలో కూడా ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ఉదిత్ నారాయణ అండ్ సాధనా సరాగం పాడినటువంటి ఒక సెన్సేషనల్ సాంగ్ మీకు ప్లే చేస్తున్నాను. మరి ఈ పాట ఆ రోజుల్లో ఎంటీవీ టాప్ లిస్ట్లో 1గా నిలబడింది. 1, 2, 3, 4 హియర్ యు గో. ఆల్ రైట్. మరి మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేష్ ఇక్కడే ఉన్నాను 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాను. వింటూనే ఉండండి, స్టే ట్యూన్.

0: FM Rainbow 101.9.
1: ఫెంటాస్టిక్ టైమ్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ద నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మనం ఉన్నాం ఏఐ గురించి మాట్లాడుకుంటాం మనం, రైట్? మరి ఈరోజు ఏఐ గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా రిలేషన్షిప్స్ అడ్వైజ్ కూడా చాలామంది కూడా ఏఐ టూల్ యూస్ చేస్తున్నారు. ప్రేమ, పెళ్ళి, రిలేషన్షిప్స్, ఇలా ఎలాంటి సంబంధాలనైనా కూడా ఇష్యూస్ వస్తే వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, లేదా ప్రేమించాలంటే ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, లేదా ప్రేమ విఫలం అవ్వాలన్నా కూడా ఎలాంటి టిప్స్ తీసుకోవాలనే విషయాలను కూడా ఈ చాట్ జీపీటీ ఏఐ టూల్ని యూస్ చేస్తున్నారు నేటివ్ జనరేషన్ పిల్లలు, రైట్? మరి చిన్న చిన్న భార్యాభర్తల గొడవలు కూడా రిజాల్వింగ్ కూడా ఏఐ టూల్ వాడుతున్నారంటే మనకు ఆశ్చర్యం పడక తప్పదు. ఇకపోతే జ్యోతిష్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆస్ట్రాలజీని కూడా యూస్ చేస్తున్నారు. మరి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, త్వరలో ప్రమోషన్ వస్తుందా లేకపోతే ఉన్న జాబ్ పోతుందా ఏఐ టూల్ వల్ల, లైఫ్ పార్ట్నర్, మంచి లైఫ్ పార్ట్నర్, బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్ దొరుకుతారా లేదా, ఆఖరికి ఈ రోజుల్లో వైఫ్తో తిట్లు తింటానా లేకపోతే తిననా అని ఇలాంటి విషయాలను కూడా ఏఐ టూల్ని అడుగుతున్నారు చాలామంది కూడా. చాలా ఇంట్రెస్టింగ్. మరి ప్రతి విషయాన్ని కూడా ఏఐ టూల్ ద్వారా ఆధారపడిపోతున్నారు మనం అందరం కూడా. మన ఓన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా తగ్గిపోతూ ఉంది. ఒకవైపు అయితే టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది, మరి మరొకవైపు అయితే ఈ ఏఐ టూల్ వల్ల మన సొంత తెలివితేటలు వాడుకునే అవకాశం తగ్గిపోతుంది. చూద్దాం ఇంకా ముందు ముందుకి ఎలాంటి పరిణామాలు, మార్పులు, చేంజెస్, టర్నింగ్స్ అవుతాయో చూద్దాం. వింటూ ఉండండి స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి 7 o'clock నుంచి 8 o'clock వరకు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనే విషయాన్ని నేను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత ప్లే చేస్తాను, చెప్తాను. రంగ మూవీ నుంచి అలప్రజ్ అండ్ ప్రశాంత్ని పాడిన ఈ స్వీట్ అండ్ కూల్ అండ్ కంపోజ్డ్ సాంగ్ మనసును తాకుతుంది డెఫినెట్గా. మరి బయట అయితే వాతావరణం చాలా చల్లగా హాయిగా ఉంది. మరి ఈ టైంలో కార్లో డ్రైవ్ చేసిన వాళ్ళు ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో

0: ರೇನ್ಬೋ 101.9
1: ಹೈದರಾಬಾದ್ ಹಾರ್ಟ್ ಬೀಟ್ ಸಿಕಂದ್ರಾಬಾದ್ ವೈಬ್ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ ಬ್ರಿಂಗ್ಸ್ ಇಟ್ ಅಲೈವ್. ದಟ್ಸ್ ರೈಟ್, ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್ ಈಸ್ ಯುವರ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ಗೇಟ್ವೇ ಟು ಎವ್ರಿಥಿಂಗ್ ಹ್ಯಾಪನಿಂಗ್ ಅರೌಂಡ್ ಟೌನ್. ಮ್ಯೂಸಿಕ್, ಕಲ್ಚರ್, ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಅಂಡ್ ಸರ್ಪ್ರೈಸಸ್, ಆಲ್ ಪ್ಯಾಕ್ಡ್ ಇನ್ ಒನ್ ವೈಬ್ರೆಂಟ್ ಶೋ. ಸೊ ವೆದರ್ ಯು ಆರ್ ಚಿಲ್ಲಿಂಗ್ ಅಟ್ ಟ್ಯಾಂಕ್ ಬಂಡ್ ಆರ್ ಶಾಪಿಂಗ್ ಅಟ್ ಚಾಮಿನಾರ್, ಸ್ಟೇ ಟ್ಯೂನ್, ಸ್ಟೇ ಬ್ರೈಟ್. ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್ ಆನ್ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
0: FM Rainbow 101.9.
2: ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో. ఇది స్పెషల్గా లిసనర్స్ కోసం డిజైన్ చేయబడింది. మీరు ఎక్కడున్నా కూడా, మరి ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, ఫ్రెండ్స్తో ఉన్నా, ఫ్యామిలీతో ఉన్నా, లేదా బయట హాయిగా ట్యాంక్ బండి మీద ఉన్నా, బిర్లా టెంపుల్ దగ్గర ఉన్నా, ఇంకా ఎక్కడైనా సరే, ఈవెన్ మూవీ చూస్తూ ఇంటర్వ్యూలో ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. 0402323 0030 అండ్ 0402323 4821 అండ్ 0402970 4715కి కాల్ చేయొచ్చు. మరి ఈ నెంబర్స్ కాల్ చేసి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా డిఫరెంట్గా యాక్ట్ చేయాలని చెప్పి ఇంకొక హీరోతో యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈయన హీరో, ఆయన హీరో, బట్ ఏంటంటే వాళ్ళిద్దరు కలిపి ఒకే మూవీలో యాక్ట్ చేసిన తర్వాత నువ్వెంత నేనెంత అంటూ చాలా సినిమాల్లో వాళ్ళ యొక్క యాక్టింగ్ స్కిల్స్ చూపించి మనల్ని అందరినీ కూడా మెస్మరైజ్ చేశారు. మరి ఆ రోజుల్లో ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, నట భూషణ్, శోభన్ బాబు గారు, వీళ్ళిద్దరు కూడా కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమాలు చాలా ప్రేక్షక ఆదరణ పొందాయి. చాలా మూవీస్ కూడా అక్కడ ఫ్యాన్స్ ఇక్కడ ఫ్యాన్స్ ఇద్దరు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా మా హీరో ఉన్నాడు అంటూ ఆ సినిమాను చూసి సూపర్ డూపర్ హిట్ చేశారు. ప్రొడ్యూసర్స్ కూడా బాగా డబ్బుల్ని సంపాదించి పెట్టారన్నమాట. మరి అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి మన ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు యాక్ట్ చేసినటువంటివి. మరి రీసెంట్గా చూసుకున్నట్లుగా అయితే ఇప్పుడు వస్తున్నటువంటి హీరోస్ కూడా, అప్కమింగ్ హీరోస్ కానీ, ఆల్రెడీ ప్రూవ్డ్ హీరోస్ కానీ, వెంకటేష్, నాగార్జున అండ్ చిరంజీవి గారు, వెంకటేష్, ఇలాగా చాలామంది డబల్గా యాక్ట్ చేశారు. మరి అలాంటి మూవీస్ మీకు తెలిసినట్లుగైతే, మీకు ఇష్టమైనటువంటి కాంబినేషన్ ఏదైనా ఉన్నట్లుగైతే నాకు 0402323 0030 అండ్ 0402323 4821 and 0402970 4715కి మీరు కాల్ చేసి చెప్పొచ్చు. మరి ఇద్దరు హీరోలు యాక్ట్ చేసినటువంటి, అలాగే ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్న సినిమాలు ఉన్నాయి, మరి అలాంటి మూవీస్ కూడా మీరు చెప్పొచ్చు, రైట్? బట్ ఒకే హీరో డబుల్ రోల్ చేసింది మాత్రం చెప్పొద్దు, డిఫరెంట్ హీరోస్ ఉండాలి, రైట్? అలాంటి మూవీస్ నాకు ఫోన్ చేసి చెప్పండి. అండ్ 7:30 7:30 నుంచి ఫైనల్ మ్యాచ్ ఓన్లీ ఆన్ ట్రాన్స్మిటర్ 101.9 మెగాహెడ్స్ పైన, uninterrupted live and off tube commentary in Hindi and English of the ICC Women's T20 Cricket World Cup 2026, England versus Australia మధ్య జరుగుతున్నటువంటి పోరాటం వెన్యూ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్లో జరుగుతుంది. ఇది మ్యాచ్ అయినంత వరకు కూడా, టిల్ ద ఎండ్ ఆఫ్ మ్యాచ్ మనకి రిలే నడుస్తుంది మన ట్రాన్స్మిటర్ పైన. మరి మన షో వినాలనుకున్న వాళ్ళు న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మీరు వినొచ్చు, రైట్? ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేయమని మనకి మెసేజ్ పంపించారు ఒకరు, రఘు అని వాళ్ళు మెసేజ్ పంపించారు. ఎల్ఎస్ మేము కాల్ చేయలేం, బట్ మేము చెప్తాం, మాకు డబల్ హీరో యాక్ట్ చేసిన సినిమా ముందడుగు అంటే చాలా ఇష్టం, సూపర్ స్టార్ కృష్ణ అండ్ నటభూషణ్ శోభన్ బాబు యాక్ట్ చేసినటువంటి ఆ సినిమా మాకు చాలా ఇష్టం, పర్సనల్గా చాలాసార్లు చూస్తుంటాం అని చెప్పారు మనకి. డెఫినెట్గా మరి ఈ పాటను ప్రత్యేకంగా అడుగుతున్నారు రఘు గారు, ఫెంటాస్టిక్. మరి ఈ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, వింటూనే ఉండే ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 7:20 అవుతుంది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్ఎస్ ఇక్కడే ఉన్నాను. 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాను. మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్, మరిన్ని మంచి మాటలు మీతో మాట్లాడడానికి ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా రేడియో అథారిటీస్, ఈ ఆల్ ఇండియా రేడియో అథారిటీస్కి నేను నా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నా. వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల ఈరోజు మీ అందరితో కూడా నేను చక్కగా మాట్లాడే అవకాశం నాకు అదృష్టం దక్కింది. హాట్ సీట్లో ఎంతోమంది మహానుభావులు కూర్చొని మాట్లాడారు, మరి వాళ్ళ తర్వాత వరుసలో నేను రావడం అనేది నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. సో వండర్ఫుల్, రైట్? మరి నేను అడిగాను ప్రశ్న, ఇద్దరు హీరోలు యాక్ట్ చేసినటువంటి సూపర్ హిట్ మూవీస్ మన టాలీవుడ్లో చాలా ఉన్నాయి, మరి అలాంటి మూవీస్ నాకు చెప్పండి అనగానే ఈరోజు కాల్స్ అయితే చాలా వస్తున్నాయి. మరి వాళ్ళు ఎవరు, ఏం చెప్తారో చూద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ ఎల్లేష్ గారు.
0: గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను. నా ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు కోరిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి అండి. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి.
0: అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: కొంచెం కొంచెం ఎల్లేష్ తంబి ఫ్యాన్స్ అసోసియేషన్.
0: అయ్యో, అవన్నీ వద్దండి. ఆల్ రైట్, మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి, అదే సంతోషం.
1: కురుక్షేత్రంలో శోభన్ బాబు కృష్ణ అండి
0: సూపర్ హిట్.
1: బామలు వగలమారి బట్టల్లో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర గారు అండి.
0: కరెక్ట్, రెండు సినిమాలు చాలు, మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం.
1: పెడదాం అనుకుంటున్నానండి. నా ఫోన్ నెంబర్ చెప్తానండి, చాలా గ్రూప్ కింద చేద్దాం.
0: తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నెంబర్స్ అయితే మీరు అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం అడిగిన ప్రశ్నకి చక్కగా మీరు ఆన్సర్ చెప్తే చాలు, అదే చాలా సంతోషం. రైట్, ఇంకొక వ్యక్తి ఎవరున్నారో చూద్దాం. హలో, ఫోన్ నెంబర్ డిస్కనెక్ట్ అవుతున్నాయి. రైట్, మరి 0402323 0030 అండ్ 0402323 4821 అండ్ 0402970415కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే కాల్స్ కలవలేని వాళ్ళు 0402323 4822కి మీరు వాట్సాప్ చేయొచ్చు. రైట్, అలాగే ఇప్పుడైతే చాలా సినిమాలు ఉన్నాయి, ఇద్దరు హీరోలు కలిసి యాక్ట్ చేస్తే ఆ సినిమా లెవెలే వేరు. అంటే ఒక హీరో ఉంటేనే సూపర్ హిట్ అయిపోతుంది, మరి ఇద్దరు హీరోలు ఉంటే ఆ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని ప్రొడ్యూసర్స్ కూడా ఈ రోజుల్లో కాదు, ఈవెన్ 80స్లో కూడా గమనించిన ప్రొడ్యూసర్స్ చాలా మూవీస్ని రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్ చేశారు. అందులో ముఖ్యంగా మనకి కృష్ణ శోభన్ బాబు గారి సినిమాలు అయితే ఓ చాలా సినిమాలు ఉన్నాయి. మరి కృష్ణ అర్జునులు అనే ఒక సినిమా ఉంటుంది, అలాగే మనం మాట్లాడుకున్నట్టుగా ముందడుగు, ఈ రెండు సినిమాలు కూడా నేను చూశాను, చాలా బాగుంటుంది. పర్సనల్గా పోటా పోటీగా వాళ్ళు నటించడం జరిగింది. కొన్ని సీన్లు అయితే డైలాగ్ డెలివరీ విషయంలో కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా థియేటర్లో క్లాప్స్ మీద క్లాప్స్ కొట్టారు. అంత బ్రహ్మాండంగా డైలాగ్ డెలివరీలో నువ్వా నేనా అన్నట్టుగా అంత పవర్ఫుల్గా ఉండేవి. అలాగే ప్రేక్షకులు, ఫ్యాన్స్ కోరిక మేరకు వాళ్ళిద్దరికి ఫైటింగ్ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి సినిమాల్లో. అవి కూడా ఎక్కడ కూడా దర్శకులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఏ ఫ్యాన్స్ కూడా బాధపడకుండా, 4 దెబ్బలు కృష్ణ కొడితే 4 దెబ్బలు కరెక్ట్గా లెక్క సరిపోయినట్టుగా శోభన్ బాబు గారు కొట్టినట్టుగా చూపించారు తప్ప, ఒక దెబ్బ కూడా ఎక్స్ట్రా కొట్టినట్టుగా ఎక్కడ కూడా చూపించకుండా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేశారు మూవీని ఆ రోజుల్లో. రైట్, మరి మనకు చాలామంది ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు. హలో,
2: గుడ్ ఈవినింగ్ సార్. రమేష్ గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి రమేష్, ఎలా ఉన్నారు?
2: నరసింహారెడ్డి సార్.
0: నరసింహారెడ్డి, రైట్. ఇద్దరు వాయిస్ ఒక్కలా ఉంటుంది. ఎలా ఉన్నారు? అంత క్షమే కదా.
2: నేను బాగున్నా సార్,
0: మీరు ఐఎమ్ ఆల్వేస్ కూల్, థ్యాంక్ యూ. రైట్, చెప్పండి, మరి డబుల్ రోల్ చేసినటువంటి మీ ఫేవరెట్ యాక్టర్స్?
2: డబుల్ రోల్ అలాగే ఇద్దరు చేసింది సార్.
0: ఇద్దరు, ఆ డబుల్ రోల్ కాకుండా ఇద్దరు హీరోలు చేసినటువంటి ఒక మూవీ.
2: నిన్న డబల్ రోల్ ఇచ్చారు మీరు నిన్న,
0: అందుకని ఈ రోజు
2: ఎన్టీ రామారావు కృష్ణ సార్, దేవుడు చేసిన మనుషులు.
0: యా, కరెక్ట్ అండి, చాలా బాగుంటుంది ఆ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ ఇంకొకరికి అవకాశం ఇద్దాం. హలో,
2: హలో,
0: కొద్దిగా వాయిస్

0: రైట్. ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు.
1: 1963 మూవీ అండి, కృష్ణార్జున యుద్ధం.
0: రైట్, ఎవరు యాక్ట్ చేశారు?
1: అది ఎన్టీఆర్ ఏఎన్ఆర్. ఎట్లా పోటీ పడి యాక్షన్ ఉందంటే, కృష్ణుడు అంటే ఎన్టీఆర్, మన అర్జునుడు అంటే ఏఎన్ఆర్, అట్లా పేరు వచ్చింది అన్నమాట.
0: అవునండి, ఆ రోజుల్లో హారతులు పట్టారు.
1: 71 లో వచ్చింది పుట్టినిల్లు మెట్టినిల్లు, కృష్ణ శోభన్ బాబు.
0: అవునండి, అది
1: పోటీ పడి ఏవిఎం ప్రొడక్షన్స్.
0: అవును,
1: పోటీ పడిన యాక్షన్ చాలా బాగుంటుందండి,
0: బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంది. ఇప్పటికీ కూడా ఆ సినిమా చూస్తే మన సామాజిక అంటే రిలేషన్షిప్స్, ఎమోషన్స్ చాలా చక్కగా పండించారు ఆ సినిమా.
1: పోటీ పడిందండి సార్, బాగుంటుంది.
0: ఆ రోజుల్లో ఫ్యాన్స్, కృష్ణ ఫ్యాన్స్, శోభన్ బాబు గారు ఫ్యాన్స్, వీళ్ళ డబల్, వీళ్ళిద్దరు కూడా తెరపై కనిపిస్తారని ఎదురు చూస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రమేష్ గారు. నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. రైట్, చాలా మంది కాల్ చేస్తున్నారు. హలో, నమస్తే, ఎవరిని మాట్లాడేది? ఎందుకంటే సినిమా అనగానే మనందరికి ఇష్టం అండి, మన సినిమా పాట, సినిమా మాట అంటే మనందరికి ఇష్టం. బ్లాస్ట్ హిట్ మూవీ అది, మన చరిత్రలో నిలిచిపోయినటువంటి మాస్టర్ పీస్ అది. మనసే
1: మందిరం, జగ్గయ్య, నాగేశ్వరరావు,
0: ఇద్దరు హీరోలు. రైట్, ఎస్, కళావాచస్పతి, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. సూపర్, చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు, ఒకదాని తర్వాత కాల్స్ చాలా ఎంగేజ్ అవుతున్నాయి. వెరీ నైస్, ఈరోజు టాపిక్ చాలా బాగుందని మనకి వాట్సాప్ కూడా చాలా మంది మెసేజ్ పంపించారు. చూద్దాం, ముందడుగు మూవీ, ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్, ఫ్యాంటాస్టిక్. రాధా గారు చెప్పారు, శ్రీదేవి, జయప్రద. మీకు అడిగాను నేను, హీరోలే కాకుండా హీరోయిన్స్ కూడా, ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమా కూడా మీరు చెప్పొచ్చు. అంటే ఒక హీరో ఉండొచ్చు, ఇద్దరు హీరోయిన్స్ ఉండొచ్చు. ఈజీ ఈజీ ఆన్సర్ అది. రైట్, ఇప్పుడు రాజమౌళి, ఈనాటి ఈ జనరేషన్లో రాజమౌళి గారు ఫస్ట్ టైం ఒక ఇద్దరు డిఫరెంట్ స్టైల్ ఉన్నటువంటి యాక్టర్స్ని, నందమూరి తారక రామారావు అండ్ చరణ్, వీళ్ళిద్దరిని కూడా తెరపైన చూపించారు చాలా అద్భుతంగా. వాళ్ళిద్దరి యొక్క ఎనర్జీని, ఎమోషన్స్ని కరెక్ట్గా చెక్కినటువంటి శిల్పి రాజమౌళి. మరి వాళ్ళిద్దరు డ్యాన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ నువ్వా నేనా అన్నట్టుగా నటించారు. చాలా చాలా అద్భుతంగా నటించి మనందరిని కూడా మైమర్పించారు. మరి వాళ్ళిద్దరు యాక్ట్ చేసినటువంటి మూవీ ట్రిపుల్ ఆర్ నుంచి ఇప్పుడైతే మనం పాట ప్లే చేసుకుందాం. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్.

0: దట్ వాజ్ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఫెంటాస్టిక్ మూవీ. మహేష్ అండ్ వెంకటేష్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అన్నదమ్ములుగా యాక్ట్ చేశారు. సో మూవీ అయితే చాలా చాలా బాగా హిట్ అయింది. మరి వెంకీ మామ ఫ్యాన్స్ కానీ మరి మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఇద్దరు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది ఆ మూవీ చూసిన తర్వాత. వాళ్ళిద్దరిని అన్నదమ్ములుగా చూసిన తర్వాత చాలామంది కూడా చాలా ఇన్స్పైర్గా ఫీల్ అయ్యారు ఆ మూవీ చూసిన తర్వాత. చాలా చాలా బాగుంటుంది. పర్సనల్గా నాకు కూడా చాలా ఫేవరెట్. రైట్, మరి అందులో ఇద్దరు హీరోలు వెంకటేష్ అండ్ మహేష్ యాక్ట్ చేశారు. రైట్, మరి నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఇద్దరు హీరోలు ఉన్నటువంటి మూవీ, అలాగే ఇద్దరు హీరోయిన్స్ కూడా ఒక మూవీలో యాక్ట్ చేసింది ఉంటుంది, పోటాపోటీగా యాక్ట్ చేసినటువంటి హీరోయిన్స్ కూడా మన తెలుగులో చాలామంది ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. బ్లాక్ అండ్ వైట్ మూవీస్, సిస్టమ్ అండ్ కలర్ అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ టెక్నాలజీ మూవీస్లో కూడా మనకిద్దరు హీరోయిన్స్ పోటాపోటీగా నటించినటువంటి మూవీస్ ఉన్నాయి. అవి చెప్పగలిగితే దట్ వుడ్ బి గ్రేట్. ఫైన్, మరి 0402323003030 అండ్ 0402323481 అండ్ 0402974715 ఈ మూడు నెంబర్స్కి కాల్ చేయొచ్చు. కాల్స్ కలవలేని వాళ్ళు 0402323482022కి వాట్సాప్ చేయండి. అండ్ 7:30 ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకి అన్ఇంటరప్టెడ్ లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కమెంటరీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆఫ్ ది ఐసీసీ విమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్. అది ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది పోరాటం. మరి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్లో జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ 11:45 PM వరకు ఉంటుంది. మీరు వినొచ్చు. మరి నా షోని వినాలనుకుంటే మాత్రం న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా హాయిగా కూల్గా వినొచ్చు. మరి మనకు ఒక ఫ్రెండ్ లైన్లో ఉన్నారు, చూద్దాం ఎవరు మాట్లాడుతుంటారు. హలో హలో హలో హాయ్
1: హాయ్ సార్
0: హాయ్ హౌ ఆర్ యూ యా బాగున్నారు
1: సార్
0: గుడ్ గుడ్ మీ పేరు
1: నా పేరు మోహన్ సార్ నేను బాగింగంపల్లి నుంచి కాల్ చేస్తున్నా సార్
0: yes అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటావు కదా
1: అవును సార్ మీ షో చాలా అద్భుతంగా ఉంది సార్
0: థాంక్యూ సో మచ్ మరి నువ్వు చెప్తావా ఈ క్వశ్చన్ కి ఆన్సర్
1: ఆ చెప్తా సార్ అది ఇద్దరిలో నటించిన సినిమా పేరు కల్కి కల్కి సార్
0: కరెక్ట్ మరి కల్కిలో ఇంకో హీరో ఎవరు ఉన్నారు ప్రభాసే నాకు తెలుసు
1: ఇంకొక హీరో వచ్చేసి అమితాబ్ బచ్చన్ ఉన్నారు సార్
0: యా బాలీవుడ్ బిగ్ బి కరెక్ట్ సీనియర్ యాక్టర్ చెప్పండి ఇంకో సినిమా పేరు
1: గోపాల గోపాల సార్
0: yes గోపాల గోపాల ఎవరు యాక్ట్ చేశారు
1: వెంకటేష్ మరియు పవన్ కళ్యాణ్
0: యా ఫెంటాస్టిక్ అబ్సల్యూట్లీ రైట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మోహన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ టైమ్ స్టే ట్యూన్డ్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 హ్యావ్ ఎ నైస్ టైమ్ బై బై వెరీ నైస్ మనకి చాలా మంది కాల్ చేస్తున్నారు మరి మరొకసారి నేను అనౌన్స్ చేస్తాను నెంబర్ 0402323003030 అండ్ 0402323481 అండ్ 0402974715కి కాల్ చేయండి. మరి డబుల్ రోల్ చేసినటువంటి అంటే డబుల్ రోల్ చేసినటువంటి యాక్టర్ కాకుండా ఇద్దరు హీరోలు యాక్ట్ చేసినటువంటి రెండు రోల్స్ చేసినటువంటి ఇద్దరు డిఫరెంట్ యాక్టర్స్ది మన మూవీస్లో చాలా ఉన్నాయి తెలుగు మూవీస్లో. మరి అలాంటి మూవీ గురించి చెప్పండి అనగానే మనకు చాలా మంది కాల్ చేస్తున్నారు చూద్దాం. హలో
2: హలో
0: హలో ఎవరు మాట్లాడుతున్నారు
2: మురళి అండి
0: రైట్ చెప్పండి
2: సార్ నాకు ఆకాశవాణి అంటే చాలా ఇష్టం అండి
0: ఆల్ రైట్ వెరీ నైస్
2: అంటే కార్యాధికారులది కాదు ఆర్జేలది కాదు ప్రేక్షకులది కాదు ఆకాశవాణి అనేది చాలా పెద్దది సంస్థ
0: కరెక్ట్
2: చాలా గొప్పది కూడా
0: దట్స్ వెరీ గుడ్
2: దాని పేరుని కొందరు
0: రైట్ మనం మాట్లాడేది మనం హీరోల గురించి మాట్లాడుతున్నాం మనం ఈ విషయం గురించి మాట్లాడట్లేదు దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ రైట్ ఓకే మరి నాకు కాల్ చేసి చెప్పండి 0402323003030 0402323481 ఈ నెంబర్స్ కాల్ చేయండి డబల్ హీరోస్ ఉన్నటువంటి మూవీ గురించి చెప్పండి

0: FM Rainbow 101.9.
1: ఎస్ స్టూడియో టైం 7:50 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మై డియర్ ఫ్రెండ్స్, నేను అడిగాను

0: గాను ఇద్దరు హీరోలు యాక్ట్ చేసినటువంటి మూవీ ఏదైనా ఉండొచ్చు. అది పాత తరం నుంచి నేటి వరకు కూడా చాలామంది కూడా ప్రయోగాలు చేస్తున్నారు, సూపర్ హిట్స్ కూడా కొడుతున్నారు. మరి అలా యాక్ట్ చేసినటువంటి హీరోలు చాలామంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. మరి అలాంటి మూవీస్ గురించి చెప్పండి. 0402323 0030 అండ్ 0402323 4821 అండ్ 0402970417 15కి కాల్ చేయండి. నేను అడిగిన ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పండి, అంతేగాని మీకు నచ్చిన విషయాలు అవన్నీ కూడా ఇక్కడ పూర్తిగా నిషిద్ధం. రైట్, మరి ఇప్పుడు ఒకరున్నారు లైన్లో, ఎవరు ఉన్నారో చూద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం సార్, నేను
0: ఓకే
1: ఓలేటిరావు.
0: రైట్, ఎస్ సూపర్. మరి చెప్పండి, ఇద్దరు హీరోలు ఉన్న సినిమా.
1: ఇద్దరు హీరోలు మండే గుండెలు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు సార్.
0: ఓకే, చూసారా సినిమా మీరు?
1: చూసాను సార్, అప్పట్లోనే 100 డేస్ అది.
0: ఎస్, వాళ్ళిద్దరు యాక్ట్ చేసిన సినిమాలు చాలా కూడా ఉన్నాయి. 100 డేస్ కదా,
1: చాలా ఉన్నాయి. నాకు నేను చూసింది, నాకు తెలిసింది, నేను చెప్పాను. ఇంకా ఈ మధ్య కాలంలో
0: అయ్యో, మనం అడిగిన ప్రశ్న ఒకటి, చెప్పిన ఆన్సర్ ఒకటి. రైట్, ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు స్ట్రైట్గా, చార్మినార్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. అది సింపుల్గా మనం హైదరాబాద్లో ఉంది అని చెప్తే సరిపోతుంది. వరంగల్ అండ్ ఆ పక్కన ఉన్నటువంటి కరీంనగర్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ లాస్ట్లో హైదరాబాద్ దగ్గరలో ఉందా అని చెప్పామనుకోండి, వాళ్ళ ప్రశ్నకి ఆన్సర్ని తప్పు కొట్టి 0 వేస్తారు. ద సేమ్ వే ఎక్కడైనా సరే మనం ఒక ప్రశ్న అడిగేటప్పుడు దానికి స్ట్రైట్ వే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్పాలి. మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ఇద్దరు హీరోలు యాక్ట్ చేసినటువంటి మూవీ, అంతేగాని వాళ్ళు యాక్ట్ చేసినటువంటి పాటలు పాడమని నేను ఇక్కడ అడగలేదు. రైట్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. ఇప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి అండ్ వెంకటేష్ యాక్ట్ చేసిన ఒకటి ఈ మధ్యలో వచ్చినటువంటి ఒక మూవీ ఉంది, మణిశంకర్ వరప్రసాద్ గారు అనే మూవీ నుంచి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ని ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అలాగే 8 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు.

అన్నారం. సుందిళ్ల బ్యారేజీల మీదుగా నీటిని ఎత్తిపోయవచ్చని బీఆర్ఎస్ నాయకత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శాస్త్రీయ పునరుద్దరణ పూర్తయి భద్రతను ధృవీకరించే వరకు 3 బ్యారేజీలు నిర్వహించరాదని జాతీయ డ్యాం భద్రతా సంస్థ స్పష్టంగా ఆదేశించిందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి సుమారు 100,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంపులను ఆన్ చేయకపోతే 60,000 మంది రైతులతో కలిసి పంప్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ప్రభుత్వం రాజకీయాలు చేయడం లేదని, ప్రజల ప్రాణాలు కాపాడమే తమ ఏకైక లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టమైన సూచనలు ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు 1వ ఫేజ్ ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. పాలమూరు ప్రాంతాల అభివృద్దికి, మారుమూల ప్రాంతాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపరుస్తామని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్లో పేదల ఉపాధికి ఇబ్బంది కలగకుండా వారు నివసించే ప్రాంతాల సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూములు సేకరించి 100,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఏంది బ్రో కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్. అయితే ఇప్పటి నుంచి నేను

0: గుడ్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 8:15 అండ్ ఎగ్జాక్ట్గా మనం ఉన్నాం ఎఫ్ఎం రెయిన్బో 101.9. రైట్, మరి నా స్నేహితులందరూ కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా నా షో వింటున్నారు. మరి ఇప్పుడు తెలంగాణం అనే కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోతున్నాం మన భాష, తెలంగాణ భాష. కాలాలు మారుతున్నా అప్పటి తరం నుంచి ఇప్పటి తరం వరకు కూడా మన తెలంగాణ కవులు, రచయితలు, సినిమా గీత రచయితలు మన తీయనైన తెలంగాణ భాషను కాపాడుకుంటూ వస్తున్నారు. పాల్కురికి పోతన నుంచి నేటి తరం వరకు కూడా ప్రేమ, తిరుగుబాటు, చెరుగుబాటు మన భాషలోనే రాశారు, రాస్తున్నారు కూడా మన తెలంగాణ కవులు. మరి 2000 ఏళ్ల క్రిందట రాసినటువంటి పద్యాలలో కూడా తెలంగాణ జీవితం కనిపిస్తుంది. మరి శాతవాహన రాజు హలుడు సేకరించి రాసినటువంటి గాథా సప్తసది పద్యాలలో తెలంగాణ వాడుక పదాలు ఉన్నాయంట. అందులో ఎలాంటి పదాలు ఉన్నాయంటే, ఇప్పటికీ కూడా మనం ఎక్కడ చూసినా కూడా ఆ పదాలు, ఆ పల్లె పదాలు వాడుతూనే ఉన్నారు మన తెలంగాణ గడ్డపైన. అది పిల్ల, అత్త, పొట్ట, పత్తి లాంటి పదాలు అందులో ఉన్నాయి. చూడండి, 2000 ఏళ్ల క్రితం నాటే ఈ తెలంగాణ భాష ఉనికి ఉంది. రైట్, మరి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే ఒక మంచి పాట మనం ప్లే చేసుకుందాం. ఈ పాట అయితే ఈ మధ్యకాలం చాలామంది కూడా వింటున్నారు. నాకు కూడా వినగానే అబ్బా ఎంత బాగుంది, ఆ పిట్టబతికే ఎంత బాగుంది అనిపిస్తుంది. అలాంటి పాటను ఇప్పుడు మనం ప్లే చేసుకుందాం. ఈ పాట తర్వాత మన తెలంగాణ భాష గొప్పతనం గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇటు నుండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.
1: బంధాలు, కష్టాలు,

0: అయితే అయితే అయితే అయితే బద్దల్ బాసింగాలు అయితాయి.
1: మా మామగారు చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే, అరే 190 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరో చూద్దాం.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు తెలంగాణ మన కార్యక్రమంలో. తెలంగాణ భాష, మన భాష, తీయనైన భాష గురించి ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, మెదక్ ప్రాంతం తెల్లాపూర్లో 1510 వెలిచర్ల శాసనంలో తెలుంగపురం, తెలుగానపురం అనే పదాలు ఉన్నాయంట. మరి తెలంగాణ అనే పదం అప్పటికే వాడుకలో ఉంది. చూడండి, 1510 అంత గొప్ప భాష మన తెలంగాణ భాష. ఆనాటి శాసనాలను పద్యాలుగానే రాశారు. పండితారాధ్య చరిత్రలో సోమనాథుడి కళారూపాలు, బమ్మెర పోతన రాసినటువంటి గజేంద్ర మోక్షం, ధర్మపురి శేషప్ప నరసింహ శతకం, వీటన్నిటిలో కూడా తెలంగాణ పదాలు చాలా పదాలని ఎక్కువగా విరివిగా వాడారు ఆ రోజుల్లో మన తెలంగాణ కవులు. మరి ఆనాటి కవులే కాకుండా ఈనాటి మన తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి తెలుగు గేయ రచయితలు కూడా మన తెలంగాణ భాషని విరివిగా వాడుతూ పాటల్లో వాటిని పెట్టడం వల్ల మరింత ప్రాచుర్యం పొందింది. మరి ఆ పాటల్ని వింటున్నటువంటి నేటి జంజీ పిల్లలు కూడా ఆ పాటలతో రీల్స్ అండ్ షార్ట్స్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా పాపులారిటీని సంపాదిస్తున్నారు. అలాంటి పాటలు చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఒక పాట అయితే చాలా అసలు తెలంగాణ భాషకే అద్దం పట్టినట్టుగా ఉంటుంది ఆ పాట. మరి ఆ పాట దసరా నుంచి చమ్కీల అంగీల వేసి అనే పాటని రామ్ మిర్యాల మ్యూజిక్ కాంపోజిషన్, ఆయన కూడా పాడినటువంటి ఈ పాట చాలా చాలా బాగుంటుంది. మరి ఆ పాటని ముందుగా విందాం, దాని తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మన తెలంగాణ గొప్పతనం గురించి, తెలంగాణ భాష గొప్పతనం గురించి.

స్టూడియో టైం 8:48 సెకండ్ అయింది. ఎగ్జాక్ట్ గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రైట్, మరి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. ఇప్పుడైతే మన ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పైన ట్రాన్స్మిటర్ పైన మనకి క్రికెట్ కామెంటరీ వస్తుంది. మరి నా షో అయితే న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ పైన వస్తుంది. మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో. తెలంగాణ భాష, మన పదాలు, మన నుడికారాలు, మన గొప్పతనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పూర్వ శాతవాహనుల కాలంలోనే మన తెలంగాణ భాష గొప్పగా అద్భుతంగా పరిడి వెళ్ళింది అని కొన్ని పుస్తకాలు తెలియజేస్తున్నాయి. మరి గాథా సప్త సతిలో తెలుగు పరాచక పదాలు కూడా చాలా ఉన్నాయంట. ఆ రోజుల్లోనే మనం అనుకుంటాం ఈ రోజుల్లోనే ఈ పరాచక పదాలు ఉన్నాయేమో అనుకుంటాం, కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ శాసనాల్లో మనం చూసినట్లయితే అందులో ఇలాంటి తెలంగాణ పదాలు ఉన్నాయంట. ఆ పదాలు ఏంటంటే యారాలు, సడ్డకుడు, సిన్నాయన, పన్నావా ఇలాంటి పదాలు గొప్పగా కనిపిస్తాయి. ఇప్పటికీ కూడా ఆ పదాలు మన వాడుక భాషలో చాలా విరివిగా చాలామంది వాడుతూనే ఉన్నారు. ఒక్క పల్లెలోనే కాదు, చాలా ఈవెన్ హైదరాబాద్ మహానగరంలో కూడా చాలామంది కూడా చాలా గొప్పగా ఈ పదాలను వాడుతూ ఉన్నారు. రియలీ గ్రేట్. ఈ మధ్య మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక పిట్టబొతికే ఎంతో గొప్పది అనే పాటని మనకి గోరేటి వెంకన్న గారు రచించి పాడారు. చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. ఆ పాట చూసుకున్నట్లయితే ఆ పాట వినగానే నిజంగా మన బతుకు కన్నా పిట్ట బతుకే ఎంతో బాగుంది కదా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే ఆ పాట విన్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఓ పుల్ల ఓ పుడుక, ఎండుగడ్డి చిన్న కొమ్మ, సిట్టిగూడు పిట్ట బతుకే ఎంతో హాయి. అబ్బా, నిజంగా ఈ పదాలు చూడండి, తెలంగాణ భాషలో ఉన్నట్టు ఒక్కొక్క పదం ఒక్కొక్కటి ఆనిముత్యం లాంటిదండి. ఎంత బాగుంటుందో నిజంగా. తెలంగాణ భాషలో వచ్చినటువంటి చాలా సినిమాలు కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా హీరోలు కూడా ఆ భాషని చాలా స్టైలిష్గా వాడుతున్నారు చాలామంది, నేను చూశాను. చాలా బాగున్నాయి ఆ సినిమాలు కూడా, చాలా హిట్ అనిపిస్తుంది. ఆ మాట వినేటప్పుడు ఎంత తీయగా ఉంటుందో ఆ పల్లె పదాలు కానీ ఆ తెలంగాణ భాషలో ఉన్నటువంటి మాధుర్యం. సో రుచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది అనిపిస్తుంటుంది. రైట్, మరి తెలంగాణ భాషలో వచ్చినటువంటి చాలా సినిమాలు హిట్ అయ్యాయని మనం అనుకున్నాం కదా. ఇక్కడైతే ఫిదా అనే ఒక మూవీ వచ్చింది. మరి ఆ మూవీలో మరి అమ్మాయి సాయి పల్లవి చాలా బాగా మాట్లాడింది ఆ భాషని. చాలా అద్భుతంగా ఆ భాష వింటున్న కొలది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంటుంది. మరి అందులో ఒక

పాట ఉంటుంది, హే పిల్లగాడ అంటూ సింధూరి అండ్ సినువో రాజు అని ఇద్దరు కలిపి పాడారు, చాలా బాగుంటుంది. మరి ఆ పాటను విందాం. ఆ పాట తర్వాత మరిన్ని గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి తెలంగాణ భాష గురించి. మరి ఆ భాషలో ఉన్నటువంటి కవిత్వం కానీ ఆ నుడికారాలు కానీ చాలా విషయాల్ని ఇక్కడ ఉన్నటువంటి కవులు రచయితలు అండ్ సినిమా గేయ రచయితలు కూడా చాలామంది చాలా అద్భుతంగా వాటిని రచిస్తున్నారు. వాటి గురించి కూడా మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే హే పిల్లగాడ అంటుంది ఈ అమ్మాయి ఎవరికోసం?

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

జానపదం, పల్లె భాష ఇలాంటి యాసలతో వచ్చినటువంటి పాటలు వినగానే ఈ మధ్య వచ్చినటువంటి సినిమాల్లో మనకి గుర్తుకు వచ్చే పాటల రచయిత అతను. అతని పాటలో తెలంగాణ మట్టి వాసన వస్తుంటుంది. తను రచించిన పాటలతో జాతీయ పురస్కారాన్ని సంపాదించినటువంటి నేటి జెన్జీలు కూడా ఆ పాటల రీల్స్కి షార్ట్స్ చేస్తున్నారు. మరిచిపోతున్న తీపి తెలంగాణ పదాలని మళ్ళీ వెలుగులోకి పాటల ద్వారా తేవడం, నేటి యువతరం ఆ పదాలని పలకడం, ఇంతకన్నా గొప్ప సంతృప్తి ఇంకేముంటుంది? ఇది భాషకు చేసిన సేవే కదా అంటారు ఆయన. మరి 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ గేయ రచయితగా అవార్డును సంపాదించినటువంటి వ్యక్తి కాసర్ల శ్యామ్ గారు. ఆయన రాసిన పాటలు చాలా చాలా బాగుంటాయి. మరి పాతకాలంలో చూసుకున్నట్లయితే తెలంగాణ భాషకి ప్రాణం పోసినటువంటి పాల్కురికి, పోతన తెలంగాణ భాష

భాషను కాపాడుకుంటూ వస్తున్నారు. మరి తెలంగాణ భాషని కవిత్వాన్ని నిడుకారాలతో చూపించినటువంటి తెలంగాణ భాషను బ్రతికిస్తున్నటువంటి తెలంగాణ కవులు రచయితల్లో కొంతమంది డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆయన కవిత్వంలో మనకి జనం భాషే కనిపిస్తుంటుంది. పొట్ట సేత పట్టుకొని బొంబాయికి వెళ్ళిపోయే, ఎట్లా ఉన్నాడో కొడుకు, ఏమి తిన్నాడో, కొత్తలు పంపిస్తున్న కారటేస్ కానీ ప్రాణానికి, సుఖం లేనిది, పైసలెన్ని ఇన్నా ఏముంది, ఈ మాటల్లో బాధ కన్నీళ్ళు చూపించారు సీనారాయణ రెడ్డి గారు. అలాగే తెలిదేవర భానుమూర్తి గారు, వాళ్ళు ఊరోళ్ళు, ఏం ఎరకలేనోళ్ళు, ఉన్నోళ్ళు మోసాలకు అన్యాయమైనోళ్ళు, ఇది ఆ పల్లెలో ఉన్నటువంటి శ్రామికులు పేదల యొక్క జీవితాన్ని మనకి చూపిస్తుంటుంది. మరి తెలంగాణ పదాల్లో శతకాలు రాసిన వారు చాలామంది ఉన్నారు. అందులో నరసింహదాసు రాసినటువంటి శ్రీకృష్ణ శతకం, కంచర్ల గోపన్న రాసినటువంటి దాశరథి శతకం, కుమ్మరి సిద్దప్ప రాసిన సిద్దప్ప శతకం, వీటిలలో తెలంగాణ పదాలు మాండలికాలు మనకి చాలా చాలా కనిపిస్తాయి. ఆ పుస్తకాలని మీరు చదివి వినిపించిన మనకి తెలంగాణ భాష యొక్క గొప్పతనం మనకి ప్రతి పదంలో కూడా కనిపిస్తుంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 20వ శతాబ్దంలో కూడా కవులు చాలామంది తెలంగాణ పదాలను వాడారు. మరి వాళ్ళలో గొప్ప కవులు గొప్ప పదాలను వాడినటువంటి విషయాల్ని నేను తెలియజేస్తాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. రైట్, మరి ఆ పిట్టబతుకు గురిని కూడా నేను మళ్ళీ చెప్తాను ఈ పాట తర్వాత. మరి పిట్టబతుకు పాట అయితే నాకు చాలా చాలా మనసుకి బాగా నచ్చింది. ఆ పిట్ట గురించి గోరెడ్డి వెంకన్న గారు చాలా బాగా చెప్పారు. చదువు నేర్పే సాలెలేదు, బోధ నేర్పే గురువు లేడు, వణుకు పుడితే

0: పిట్ట సెంతకు పిట్ట సెంతకు సేరి జాతకం అడుగుతుండు. ఆహా, ఎంత బాగా పాడతారండి గోరెడ్డి వెంకన్న గారు. పిట్ట బతుకుతో మన మనిషి జీవితాన్ని ఆయన కనెక్ట్ చేసినటువంటి విధానం. ఆ పెట్టే జీవితం ఎంతో బాగుంటుంది, దానికి రోగం ఉండదు, వణుకు ఉండదు, భయం ఉండదు, రేపు భోజనం దొరుకుతుందా, డబ్బులు సంపాదన వస్తుందా అనేది ఎటువంటి బాధ లేదు, మనకే అన్నీ కూడా ఉన్నాయనే విషయాన్ని ఆ పల్లె పదాల్లో ఎంత చక్కగా వర్ణించారండి. మరి కాసల శ్యామ్ గారు రచించినటువంటి నేషనల్ అవార్డు సంపాదించినటువంటి ఆ పాటను మనం ఇప్పుడు ప్లే చేసుకుందాం. ఆ తర్వాత 20వ శతాబ్దంలో కవులు రచించినటువంటి కొన్ని పదాలు, అందులో ఉన్నటువంటి కమదనాన్ని నేను తెలియజేస్తాను. వింటూనుండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మరి మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో. నేను మీ స్నేహితుణ్ణి యల్లేష్ని.
1: శ్రీహరి రాఘవులే.

ముసలోడు బంగారు సావు తెచ్చిండు, సంబరంగా పంపించాలి. సపోర్ట్ చేయరా, సపోర్ట్ చేయి.

ಮರೆಮ್ಮನ ವಾಲುಕುಂಟು ಎಲ್ಲವಿಂತಲೂ ಕಲ್ಲಜೂಸಿನ ಏದಿ ತನಕು ಸ್ವಂತ ಮನದೇ ತಾನಲ್ಲುಕುನ್ನ ಗೂಟಿಕೊಚ್ಚಿ ಪುನ್ನಮೆ ವೆನ್ನೆಲ ಗಾಂಚುನು ತಾನಲ್ಲಿನ ಗೂಟಿನಿ ಕೂಡಾ ಪಿಲ್ಲಲು ಎದಿಗಿನಂಕ ತಾನು ವಲ್ಲನಾನಿ ಎಲ್ಲಿಪೋತದಿ. ಓ ಪುಳ್ಳ ಓ ಪುಡುಕ, ಎಂತ ಮಂಚಿ ರಚನೆ. ಚೀಕಟೈತೇ ವಸ್ತುಂದಿಂಟಿಕಿ, ವೇಕುವನೇ ನಿದ್ರಲೇಚಿ ಗಾಳಿಲೋ ಈದುಕುಂಟೂ గగనవంచులోని ఎగురుకుంటూ తేలుకుంటూ కొండని కోనని దాటుకుంటూ కొమ్మని రెమ్మని వాలుకుంటూ ఎల్ల వింతల్ని కూడా తన కళ్ళతో చూసి ఇదేది నాకు సొంతం కాదు అనుకుంటుంది. అంతేకాకుండా తాను ఎంతో కష్టపడినటువంటి తనకున్న గూటికొచ్చి పున్నమి వెన్నెల్ని కూడా ఆస్వాదించి తాను అల్లినటువంటి ఆ గూటిలో తన పిల్లలు ఎదిగిన తర్వాత ఇది నా వల్ల కాదు, నాది కాదు ఇల్లు అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంత సాహిత్యం ఉందండి, మన మనుషులకి దానికి ఎంత తేడా. ఒక చిన్న విషయంలో ఇది నాది నా సొంతం అంటూ అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య ఈ రోజుల్లో కొట్టుకుంటున్నటువంటి వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ పిట్ట బతుకు ఎంత గొప్పది అని గోరెడ్డి వెంకన్న గారు అద్భుతంగా రచించారు. సో వండర్ఫుల్ అండి. ఈరోజు తెలంగాణ అనే కార్యక్రమంలో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అలాగే 354 మంది కవుల పద్యాలతో సురవరం ప్రతాప్ రెడ్డి గారు కొన్ని మాటల్ని తెలంగాణ పదాల్లో వాడారు. మరి అదేంటంటే గోల్కొండ కవుల సంచికది. మరి పొద్దుగాళ్ళ మా గొల్లపోరి బర్లది పెరుగుదెస్తదిలే దాంతో నాస్తా చేసి అని. ఇందులో బర్రెలు గొర్రెలు పెరుగు నాస్తా అన్నీ ఇప్పటికీ కూడా మనందరం కూడా వాడుతున్న వాడుక మాటలే కదా. ఆ రోజుల్లో ఉర్దూ ప్రభావం ఎంత ఎక్కువ ఉన్నా కూడా సురవరం ప్రతాప్ రెడ్డి గారు జనభాషకే పెద్ద పైట వేశారు. మరి తెలంగాణ భాష గురించి ఎంత మాట్లాడుతున్నా తనివి తీరదు, సమయం కూడా సరిపోదు, అంత గొప్ప భాష. మరి ఆ భాష గురించి ఈరోజు మాట్లాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడైతే ఒక మంచి పాటను ప్లే చేసుకుందాం. అది కాసర్ల శ్యామ్ గారు రచించినటువంటి నీలపూరి గాజులు ఓ నీలవేనే అనే పాటని, రైట్? మరి ఆ తర్వాత 9 గంటల నుంచి 9:30 వరకు మనం మాట్లాడుకుందాం. రిమ్జిమ్ హైదరాబాద్.

హై మై డియర్ ఫ్రెండ్స్, స్వాగతం సుస్వాగతం డ్రీమ్ జిమ్ హైదరాబాద్ అనే కార్యక్రమానికి. ఫెంటాస్టిక్. మరి ఈరోజు అన్నీ కూడా పాటలు మాటలు మీ మనసుకి బాగా నచ్చాయని నేను అనుకుంటున్నాను. మరి స్టూడియోలో టైం 9:03:59 దగ్గరగా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని ఇక్కడే ఉన్నాను. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం సాధారణంగా లాంగ్ జర్నీస్కి వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఫస్ట్ ప్రయారిటీ నైట్ బయలుదేరుతుంటాం. కానీ అంటే సొంత కారులోనైనా లేదైనా ట్రావెల్లో కానీ వెళ్ళేటప్పుడు కానీ కొన్ని విషయాలు మనం మర్చిపోతాం. ఆ తర్వాత చాలా టెన్షన్ పడుతుంటాం. మరి అలాంటి టెన్షన్స్ పడకుండా ఉండడానికి రాత్రివేళ దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి అవి పాటించినట్లయితే మనకి ఎలాంటి సమస్యలు రావు, చాలా సాఫీగా ప్రయాణం అవుతుంది, చక్కగా మనం అనుకున్నటువంటి గమ్యానికి చేరుతాం. మరి అందులో ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన వెహికల్ ఏదైతే ఉంటుందో అది కార్ అయినా 4-వీలర్ ఆర్ 2-వీలర్, వాటికి బ్రేకులు లేదా హెడ్ లైట్లు ఇండికేటర్లు కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో, దానికి పూర్తిగా గాలి ఉందో లేదో, లేదా అందులో డీజిల్ ఆర్ పెట్రోల్ ఆర్ ఛార్జింగ్ ఫుల్గా పెట్టి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మరి దానివల్ల మనకి ఎలాంటి అడ్డు ఆపు ఉండదన్నమాట. తర్వాత మనం కారులో వెళ్ళినట్లయితే సీట్ బెల్ట్, బైక్ అయితే తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే నైట్ టైం కాబట్టి మనకి ఎటువైపు నుంచి ఏ వెహికల్ వస్తుందో మనం చెప్పలేం. మరి ప్రమాదం జరిగితే అవి మన ప్రాణాలని కాపాడుతాయని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ట్రావెల్స్లో పనిచేసినప్పుడు ఈరోజు నేను చూసినటువంటి న్యూస్ ఏంటంటే, బస్సులో ట్రావెల్ చేసినటువంటి ఒక ప్రయాణికుడు నోట్లో నుంచి ఆ స్పిట్ బయటికి వేస్తున్నప్పుడు అటు సైడ్ నుంచి ఇంకొక వెహికల్ చాలా ఫాస్ట్గా వచ్చి తన తలకి చాలా పెద్ద గాయాన్ని ఇచ్చింది. దాని ద్వారా ఆయన ఈరోజు మరణించడం కూడా జరిగింది. మరి అలాగే చాలామంది పిల్లలు కార్లో వెళ్తున్నప్పుడు కానీ లేదా బస్సులో వెళ్తున్నప్పుడు కానీ సరదాగా చేతులు పెడుతుంటారు బయటికి గాలి బాగా వస్తుందని. నేను కూడా చిన్నప్పుడు పెట్టాను, కానీ అది ఎంతో ప్రమాదకరం. చాలామంది చేతులు కూడా పక్క నుంచి వస్తున్న వెహికల్ మనల్ని డామినేట్ చేయడం కోసం చాలా ఫాస్ట్గా వెళ్తుంటుంది. మరి అలాంటప్పుడు ఆ చేతులు విరిగే పరిస్థితులు చాలా చూసాం మనం ఈ మధ్య వస్తున్నటువంటి న్యూస్లు కానీ వీడియోస్లో కూడా. మరి అందుకని చాలా జాగ్రత్తగా నైట్ టైం మనం పడుకుండేటప్పుడు పిల్లలు ఆ టైంలో లేచి బయటికి చేతులు పెట్టడం లేదా తలపెట్టి అటు ఇటు ఏమైనా వెహికల్స్ వస్తున్నాయి

చూస్తారు. నైట్ అనేది కనిపించరు కాబట్టి చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లల్ని మనం కాపాడుకోవాలి. తర్వాత రాత్రి వేళ రోడ్లు ఖాళీగా ఉన్నాయి, ఏం కనిపించట్లేదు, కానీ చాలా ఫాస్ట్గా మనం వెళ్తుంటాం, కానీ రోడ్లపైన ఉన్నటువంటి గుంతలు మనకు కనిపించవు. అంతేకాకుండా అకస్మాత్తుగా కొన్ని యానిమల్స్ కూడా మనకు కనిపిస్తుంటాయి. మరి కొంతమంది వెహికల్స్కి వాటికి లైట్స్ పనిచేయకుండా మనకి ఎదురుగా వస్తుంటారు, మరి అలాంటివి కూడా మనం చూసుకొని చాలా జాగ్రత్తగా మనం డ్రైవ్ చేసుకొని ట్రావెల్ చేయాలి. దానివల్ల చాలా మంచి జరుగుతుంది, మనకి ఎలాంటి ప్రమాదంలో గురయ్యే అవకాశం అయితే మనకు ఉండదు. రియల్లీ ఫ్యాంటాస్టిక్ కదా. నెక్స్ట్ మీకోసం ఎస్పి చరణ్ అండ్ ఉషా పాడినటువంటి ఒక స్వీట్ సాంగ్ రెడీగా ఉంది. మరి ఈ పాట మీకు ఎవరైనా తెలిసినట్లయితే మాత్రం నాకు 0402323482 వాట్సాప్ చేయగలరు. గెస్ట్ చేశారా, చాలా స్వీట్ సాంగ్, అలాగే నాకు ఇష్టమైనటువంటి హీరో మన మధ్య లేరు, బట్ మన మనసులో మాత్రం ఆయన స్టిల్ లివ్ బతికే ఉన్నారు. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఉదయ్ కరణ్, లవర్ బాయ్, చాక్లెట్ బాయ్, ఆల్వేజ్ లైవ్ సీన్. ఈ మూవీ చెప్పగలరా?

0: మరి ఇప్పటి జంజీ పిల్లలు కూడా ఈ పాటలు వినేటప్పుడు చాలా బాగున్నాయి అని అంటున్నారు. చాలా చాలా చాలా మంది మెసేజెస్ కూడా పంపిస్తున్నారు నాకు. సో వండర్ఫుల్. రైట్, మరి మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ అనే కార్యక్రమంలో. మనం మాట్లాడుకుంటున్నాం రాత్రివేళ ప్రయాణం చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం జాగ్రత్తగా సేఫ్గా హ్యాపీగా మన గమ్యాన్ని చేరుకుంటాం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలామంది కూడా ముందు నైట్ కానీ లేదా ఎర్లీ మార్నింగ్ కానీ అదే మార్నింగ్ టైంలో కానీ నిద్రపోకుండా ఆఫీస్ నుంచి రాగానే ఆ స్ట్రెస్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటారు. మరి అలాంటప్పుడు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరి అలసట అనిపించినా ఆవలింతలు బాగా వచ్చినా కూడా వెంటనే వాహనాన్ని ఆపి ముఖం కడుక్కొని నిద్ర మత్తు వదిలించుకోవాలి. అవసరమైతే ఒక 10-15 మినిట్స్ రెస్ట్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మన కారు మన చేతిలో ఉంది కాబట్టి. వీలైతే కాఫీ ఆర్ టీని ప్లాస్కోలో కూడా వేసుకొని తాగొచ్చు, ఎందుకంటే నియర్ బై మనకి ఆ లాంగ్ జర్నీలో ఆ టీ షాప్స్ కేఫ్స్ కూడా కనిపించే అవకాశం ఉండదు కాబట్టి ప్లాస్కోలోనే కాఫీ ఆర్ టీ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి ఫుడ్ దొరకలేనప్పుడు బిస్కెట్స్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రైట్, మరి తర్వాత డ్రైవింగ్ చేస్తూ చాలామంది కూడా అంటే ఎమర్జెన్సీ కాల్ అయినప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడుతుంటారు, చాట్ చేస్తుంటారు. ఇమీడియట్గా వచ్చేటప్పుడు కాల్ ఏదైనా ఒక్క నిమిషం కార్ ఆపి లేకపోతే ఏదైనా బైక్ ఆపి మాట్లాడితే బాగుంటుంది. కానీ చాలామంది చూస్తున్నాను ఇప్పటికీ కూడా ఫోన్ భుజం వైపు ఇలా పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుంటారు కార్నర్లో, చాలా చాలా హెవీ ట్రాఫిక్లో చేస్తున్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నా కూడా అవేర్నెస్ రావట్లేదు. సో అది కూడా చాలా ప్రమాదకరమైంది. సో మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు తప్పనిసరిగా మనం కొద్దిగా రెస్ట్ తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలామంది నైట్ పూట్ డ్రైవ్ చేసేటప్పుడు కారులో ఫుల్ వాల్యూమ్ పెట్టుకుంటారు, దానివల్ల మంచిదే, హుషారుగా ఎనర్జెటిక్గా ఉంటుంది. బట్ దానివల్ల ఏమవుతుందంటే వెనకన వస్తున్నటువంటి వెహికల్ అది 4-wheeler, 10-wheeler, 12-wheeler, 14-15 ఇంకెన్నో ఉన్నాయి అన్ని వీలర్స్ సౌండ్ చేసింది మనకి వినిపించదు, వాడు ఒక్కసారిగా మన మీదకు వచ్చి చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. సో బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే కొన్ని తెలియని ప్రాంతాల్లో కూడా మనం వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం ఆ ప్లేస్ విజిట్ చేసేటప్పుడు చాలామంది చీకట్లో వాహనాలను ఆపుతుంటారు. సో అలాంటప్పుడు ఆపడం మంచిది కాదు. అవసరం అనిపిస్తే ఏదైనా పీపుల్ ఎక్కువగా రష్ ఉన్న దగ్గర ఆపితే మంచిదే, కానీ వెళ్తురున్న చోట ఆపచ్చు. కానీ నైట్ టైము దొంగతనాలు చాలా చాలా ప్రమాదాలు చేస్తున్నారు, అలాంటప్పుడు ఆపడం కూడా మంచిది కాదు, అది కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా మనం బయలుదేరేటప్పుడు మనం కారు స్టార్ట్ చేసేటప్పుడు లేదా ఇంకా ఊరు వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, అంతేకాకుండా మనకి అత్యవసరమైనటువంటి ఫోన్ నెంబర్స్ కూడా మన దగ్గర పెట్టుకోవాలి. మన ఫ్రెండ్స్ నెంబర్స్ కూడా మన పేరెంట్స్కి మన కజిన్స్కి వాళ్ళకి కూడా ఇవ్వాలి. రైట్, మరి రాత్రుల్లో వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ప్లేసెస్లో పొగమంచు ఎక్కువగా ఉంటుంది, వర్షం పడుతుంది. అలాంటప్పుడు హై బీమ్ లైట్స్ అవసరమైనప్పుడే వాడాలి. సో స్పీడ్ తగ్గించి నార్మల్గా వెళ్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీ వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మెడ నిండా బంగారం వేసుకోవడం అన్నీ చేసుకొని వెళ్తే దారి మధ్యలో ఆగాల్సి వస్తే అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతేగాని అక్కడ దిగినటువంటి ఏదైనా ఫుడ్ కోసం దిగేటప్పుడు ఒంటి నిండా బంగారం వేసుకొని దిగేటప్పుడు చూస్తున్నారు కదా బంగారం రేటు కొండ మీద ఉంది. సో ఎవరో ఒకరు కనువేసి మనతో ఫాలో అయ్యి చాలా ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి, ఇది నిజంగా జరిగి ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ రైట్, మరి స్టూడియో టైం 9:14:50 అవుతుంది. మరి మీ అందరికీ కూడా సైన్ ఆఫ్ చెప్పి మీ దగ్గర సెలవు తీసుకునే సమయం నాకు వచ్చింది. నేను కొన్ని సాంగ్స్ క్యూ అప్ చేశాను, చాలా మంచి సాంగ్స్, నా మనసుకి మీ మనసుకి మనందరికి కూడా బాగా ఇష్టమైనటువంటి పాటలు అవి. మరి ఫస్ట్ అయితే లవ్ చేయాలా వద్దా అని ఒక అబ్బాయి అంటున్నాడు, మరి ఎందుకు అంటున్నాడో నాకైతే తెలియదు, ఆ పాట ప్లే చేసుకుందాం. తర్వాత వచ్చేసి నా చిరునామా నీ హృదయాన అని ఒక స్వీట్ సాంగ్ రాజేష్ చిత్ర పాడారు. ఆ తర్వాత ఇలా చూడు ఆకాశం అది రాజేష్ ఉషా పాడారు. తర్వాత ఆర్పి పట్నాయక్ అండ్ ఉషా పాడిన చెప్పవే ప్రేమ ఈ పాటలు క్యూఅప్ అయి ఉన్నాయి. ఈ పాటలు మీ మనసును దోచుకుంటాయని మీకు మంచి నిద్రని ఇస్తాయని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరిన్ని పాటలు మరిన్ని మంచి మంచి మాటలు మనసుకు నచ్చే మాటలతో మీ ముందుకు వస్తాను మీ స్నేహితుడు ఎల్లేష. అండ్ వెళ్ళిపోయే ముందు అదే సెలవు తీసుకునే ముందు ఒక చిన్న మాట, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, చాలా చిన్నది. మరి ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని కూడా ఆనందంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. వీలైతే ఎన్ని సమస్యలైనా ఉన్నా కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పిట్ట బతికే ఎంతో హాయి, ఎటువంటి ఆలోచన ఎటువంటి టెన్షన్ పెట్టుకోకుండా హాయిగా పిట్టలాగా ఆలోచించండి, హ్యాపీగా ఉండండి. రైట్, అలాగే పిట్టలాగా తింటే కూడా ఆరోగ్యంగా ఉంటారని కూడా చాలామంది చెప్పారు. సో మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ నైట్, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీక్. అంతవరకు సీ యూ, బై బై, ఎంజాయ్ యువర్ లైఫ్. లవ్ చేయాలా వద్దా?
1: నేమ్ కుమారి.

రైట్ చూస్తూ చూస్తూనే 6 గంటల నుంచి 9 గంటల 10 నిమిషాల 50 సెకండ్లు చాలా ఈజీగా అయిపోయింది. పాటలు వింటుంటే నా మనసు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2000 ఎర్లీ 2000లో వచ్చినటువంటి ఈ పాటలు అప్పటికి కూడా చాలామంది మనసును దోచుకున్నటువంటి పాటలు, అలాగ మన మనసులోనే ముద్రితమైపోయి